ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 8వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 3 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, దండకం వింటారు. సమర్పణ వేద పండిట్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం యాజమాన్య వివరాలు వింటారు.

ఇవాళ ఈ కార్యక్రమంలో మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతుల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులే కీలకంగా ఉంటాయి మేకల పెంపకంలో. మేకల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు పొందవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంతో పాటు జీవాల పెంపకంతోనూ రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందవచ్చు. ఈ నేపథ్యంలో జీవాల పెంపకానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు పలు సూచనలు సలహాలు తెలియజేయటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేకల పెంపకం విషయానికి వచ్చినప్పుడు, మేకలు స్వల్పంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకుంటాయి. అవి త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడినంత మేత అందించాలి. వాటిని రోజుకు 8 నుండి 10 గంటల వరకు మేపాలి. మేకలను ఉంచే ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. ఇవి ఎక్కువగా ఆకులు, అలుములు, పండ్లు, అరటి తొక్కలు, కూరగాయలు ఆకులు తింటుంటాయి. అవిశ రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్ మొదలైనవి నాటుకుని వాటి నుంచి ఆకులు తీసి మేకలను మేపుతుండాలి. వీటితో పాటు కాయజాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి. పచ్చిమేత వేసేటప్పుడు 3 కిలోల ఇతర పశుగ్రాసాలు కూడా ఇస్తే మంచిది. ఇందులో భాగంగా విత్తన మేకపోతుల పెంపకం గురించిన కొన్ని విషయాలు ఏంటంటే, విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి. మంచి వసతి వాటికి కల్పించాలి. ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దానా ఇవ్వాలి. మేకలను దాటటానికి ఉపయోగించే రోజుల్లో రోజుకు 500 గ్రాముల దానా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.

భక్తులు పెద్ద మేకలకు ఇచ్చే దానా మిశ్రమంలో 20% మొక్కజొన్నలు, 50% వేరుశనగ పిండి, 20% గోధుమ పొట్టు, 20% తవుడు, 18% బియ్యం నూకలు, జొన్నలు, సజ్జలు, 2% లవణమిశ్రమం, 1% ఉప్పు ఉండేటట్లు చూసుకోవాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దానా మిశ్రమం తయారు చేసుకోవచ్చు. తర్వాత చూడు మేకల పెంపకంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. చూడు కట్టిన 3 నెలల తరువాత కడుపులోని పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మంచి మేతతో పాటు దానా ఇవ్వాలి. 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దానా అదనంగా ఇవ్వాలి. ఇలా అందిస్తేనే పిల్లలు ఎక్కువ బరువుతో పుడతాయి. అలాగే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు పిల్లలకు పాలు ఎక్కువగా ఇస్తుంది. ఇందులోనే పిల్లల పోషణ గురించి చూసుకున్నట్లయితే మేకపిల్ల పోషణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై ఉన్న పొరలను తొలగించాలి. బొడ్డుకు టించర్ అయోడిన్ పుయ్యాలి. పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10% ఫినాయిల్ చల్లి శుభ్రపరచాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి తర్వాత పిల్లలకు పాలు తాగించాలి. ముర్రుపాలు బాగా తాగించటం వలన వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 3 నుంచి 4 సార్లు పాలు తాగించాలి. పుట్టిన 6 గంటల వ్యవధిలో ముర్రుపాలు తాగించాలి. 2 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగిస్తే మంచిది. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దానా, పచ్చిమేత, లేత ఆకులను అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. 2 వారాల సమయంలో 10 గ్రాముల దానా ఇవ్వాలి. పిల్లల షెడ్డు పాకల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవటం జరుగుతుంది. షెడ్డుల్లో గాని పాకల్లో గాని ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం నూక, జొన్నలు, లవణ మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. మేకలకు రోగ నిరోధక శక్తిని కూడా మనం అందించాలి. కాబట్టి జీవాల్లో గొర్రెలతో పాటు చూస్తే మేకలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు వచ్చిన సమయంలో తట్టుకుని జీవించే స్వభావము అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఈతలో 2 లేక 3 మేక పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉండటం వల్ల మేకల్లో జాతి సంతతిని అధిక శాతం వృద్ధి చేసే గుణాలు మెండుగా ఉంటాయనే చెప్పవచ్చు. అలాగే సకాలంలో టీకాలు కూడా వేయించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి. ఈ పరిస్థితుల్లోనే తినే గడ్డి, ఇతర ఆకులతో పాటు ఏలికపాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాలను పీల్చి పిప్పి చేస్తాయి. దీంతో మేకలు అనారోగ్యానికి గురై మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదు. సకాలంలో టీకాలు వేయించాలి. 3 నెలలు దాటిన తరువాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరీరంలో రక్తాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు పశువైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులు వాడాలి. మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులను చిక్కంలాగా ఉట్టి వంటి తాడుతో కట్టి ఉంచాలి. అలా చేయకపోతే మందును నాలుకతో నాకి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మేకల పెంపకంలో మంచి లాభాలు సాధించడానికి వీలవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతితోని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సి 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

0: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో భాగంగా నేటిమాట శీర్షికన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు ప్రసారమవుతాయి. అనంతరం మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు గురించి డాక్టర్ మోహన్ సాయి కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరెడ్లా. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలను తెలుసుకుంటూ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీ రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ వై విజయలక్ష్మి. నిర్వహణ కీర్తిశేషులు శ్రీ కెవి హనుమంతరావు. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిద్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 4:50 సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 రాత్రి 11:00 హిందీలోను, 6:05 అనంతరం 9:00 అలాగే రాత్రి 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 ఫోక్ మ్యూజిక్ జానపద సంగీతంలో భాగంగా శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి కృష్ణాజిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పంటల ఉత్పత్తి నిపుణులు డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు జిల్లా కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన గవర్నమెంట్ స్కీమ్స్ అనే అంశం గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హరికథ కార్యక్రమంలో భాగంగా ప్రహ్లాద చరిత్రను గురించి హరికథ ప్రసారమవుతుంది. కథకుడు మడమల రాంబాబు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
2: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
1: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెల్లెస్ పేర్కొన్నారు.

0: వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్బరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్య సలహాలలో భాగంగా మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరెడ్లా.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: అక్షరం అంటే ఓ వెలుగు, అజ్ఞానపు చీకట్లను పారద్రోలే వెలుగు. అక్షరం అంటే ఓ శక్తి, మనిషి ఆలోచనలకు రెక్కలు తొడిగే శక్తి. అక్షరం అంటే ఓ ప్రయాణం, తెలియని ప్రపంచాన్ని తెలుసుకునే జ్ఞాన ప్రయాణం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అక్షరాస్యత అనేది కేవలం చదవడం రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి

0: చదివినప్పుడు సమాజం గురించి తెలుస్తుంది. ఒక దరఖాస్తును స్వయంగా చదివినప్పుడు తన అవసరాలను వ్యక్తపరచగలుగుతాడు. ఇలా అక్షరాస్యత వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక జీవితాన్ని కూడా ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది. అక్షరాస్యతకు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధితోనూ ఎంతో దగ్గర సంబంధం ఉంది. విద్యావంతమైన సమాజంలో అవగాహన పెరుగుతుంది, అవకాశాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో అక్షరాస్యత పెరగడం వల్ల సామాజిక మార్పుకు బలమైన పునాది ఏర్పడుతుంది. అందుకే అక్షరాస్యత అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే శక్తి. అక్షరం ఒక చిన్న గుర్తు, కానీ దాని అర్థం అనంతం. అక్షరం ఒక చిన్న అడుగు, కానీ అది భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. అక్షరం ఒక శబ్దం, కానీ అది జ్ఞానానికి స్వరం ఇస్తుంది. అక్షరాస్యత ఉన్న చోట అవగాహన ఉంటుంది, అవగాహన ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. అందుకే అక్షరం మనిషికి జీవితంలో వెలుగును నింపే జ్ఞానదీపం. మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి తెలుసుకున్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ముఖాన్ మొటిమల
4: హై బాల్,
3: గజ్జా బబ్బలా
4: హై బాల్,
3: నడుగుల కామరా
4: హై బాల్,
3: బురద పుల్లా
4: హై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: మన శరీరాన్ని ముందుకు నడిపించే ముఖ్యమైన భాగాల్లో మోకాళ్ళు కూడా ఒకటి. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం లేదా లేవడం, ఇలా మన రోజువారి పనుల్లో ప్రతి కదలికలోనూ మోకాళ్ళు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళలు శబ్దాలు, వాపు, నడవడంలో ఇబ్బందులు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇప్పుడు అసలు మోకాళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి? వయసు వల్ల మాత్రమేనా, లేక మన జీవన శైలి వలన, అధిక బరువు వలన, లేక ఆహారపు అలవాట్లు కూడా కారణమా? ఈ సమస్యలను ముందుగానే గుర్తించడం ఎలా? తప్పనిసరిగా ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి? ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. మన ఆకాశవాణి తరపున వారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మోకాళ్ళ నొప్పులు సాధారణంగా కనిపించే ప్రధాన కారణాలు ఏమిటో వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
7: నమస్కారం అండి, నేను డాక్టర్ మోహన్ సాయికృష్ణ. నేను ఎముకలు, కీళ్ళు, నరములు, వెన్నెముక ఆపరేషన్ల సర్జన్ని. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ని.
6: ఓకే సార్.
7: ముఖ్యంగా ఈ ఆకాశవాణి కేంద్రానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్గా వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం.
6: మీకు కూడా సార్. ఈ కాలంలో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి ఈ మోకాళ్ళ నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు?
7: ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా మనం చూసేది కొంచెం 50 ఏళ్ళు పైపడిన వాళ్ళలో సర్వసాధారణంగా చూస్తుంటాము. అలాగే కొంతమంది తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తుంటాము. ముఖ్యంగా కారణం వచ్చేసి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఓల్డ్ ఏజ్ అయితే ఒక విధంగా ఉంటుంది, యంగ్ ఏజ్ లో ఒక విధంగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏజ్ రిలేటెడ్ గా బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, కండరాల స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, లోపల గుజ్జు ఉంటుంది మోకాళ్ళ మధ్యలో, ఆ గుజ్జు అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతా ఉంటుంది. సో దానివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకటి, యంగ్ ఏజ్ లో అంటే వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్, దెబ్బ తగలడం, మోకాళ్ళకి దెబ్బ తగిలి లోపల లిగమెంట్స్ కానీ మెనిస్కస్ అంటాం డిస్కులు ఉంటాయి, వాటి ఇంజురీ అయినప్పుడు ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా జస్ట్ ఒక రెస్ట్ ఇచ్చేసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అవి క్రానిక్ పెయిన్ కింద మారిపోయి గుజ్జు అనేది చిన్న చిన్నగా అరిగిపోవడం మొదలవుతుంది. సో యంగ్ ఏజ్ లో ఒకలా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ లో ఒక విధంగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కీళ్లవాతం అని ఉంటుంది. కీళ్లవాతం అని ఉన్న వాళ్ళలో యూజువల్ గా 20 ఏళ్ల నుంచే స్టార్ట్ అవుతాయి కీళ్లవాతాలు. సో వాళ్ళల్లో కూడా ఈ కీళ్లవాతం వల్ల ఏమవుతుందంటే లోపల జాయింట్ కార్టిలేజ్ ని ఈ కీళ్లవాతం అనేది తినేస్తా ఉంటుంది, వాళ్ళల్లో కూడా నొప్పులు స్టార్ట్ అవుతా ఉంటాయి.
6: ఓకే, అంటే ఇప్పుడు

0: చిన్న వయసు పిల్లల్లో కూడా కీళ్లవాతం వల్ల నొప్పులు రావచ్చు అని అంటారు.
1: రావచ్చు. ఎప్పుడైనా సరే నొప్పులు ఎప్పుడు మనకు సిగ్నిఫికెంట్ అంటే నొప్పితో పాటు వాపులు వచ్చాయంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ కింద నెక్క.
0: ఓకే.
1: అదే చిన్న వయసులో రావడానికి కారణాలు ఏదో దెబ్బలు తగలడం, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, పిల్లల్లో దెబ్బలు తగలడం వల్ల నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవేమీ కాకుండా కొంచెం కొంచెం మోకాలు నొప్పులు అనేది వచ్చేదానికి అవకాశం రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా జంక్ ఫుడ్డే ఉంటుంది, ప్యాకెట్స్లో కుర్కురే అని, చిప్స్ అని, లేస్ అని, బేకరీ ప్రొడక్ట్స్ అని, పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఉంటున్నాయి. సో వీటిల్లో యూజువల్గా ఏంటంటే మన బోన్స్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది దాని ద్వారా రాదు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందులో యాడ్ చేసే చాలా ప్రిజర్వేటివ్స్ కానీ, ఎమల్సిఫైర్స్ అని చాలా కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు అందులో ఎక్కువ స్టోరేజ్ ఉండడం కోసం, ప్యాకెట్ ఫుడ్. ఈ ప్యాకెట్ ఫుడ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. అది స్లో పాయిజనింగ్ లాగా వర్క్ అవి బోన్ ని వీక్ చేస్తూ ఉంటాయి అవి. సో యూజువల్ గా పెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది పిల్లల్లో.
0: అలాగే సార్, ఇప్పుడు అధిక బరువు మోకాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్ ఓవర్ వెయిట్ అండి. యూజువల్ గా మనం నడిచినప్పుడు, ఒక కాలు మీద నిలబడినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీలు ఉంటాం అనుకోండి, 60 కేజీల బరువు మనం ఒక కాలు మీద నిలబడ్డప్పుడు మన మోకాల మీద ఎంత బరువు అవుతుందంటే దానికి 4 టైమ్స్ బరువు పడుతుంది. అంటే ఇప్పుడు 60 కేజీల బరువు ఉన్న మనము ఒక కాలు మీదే నిలబడ్డప్పుడు, అంటే నడిచేటప్పుడు ఒక కాలుని పైకి లేపి ఒక కాలుని నేల మీద కానిస్తాం కాబట్టి ఒక కాలు గుండా వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది 4 టైమ్స్ ఆఫ్ అవర్ బాడీ వెయిట్ కి వెళ్తుంది. సో 6 x 4 ఆల్మోస్ట్ 240-250 కేజీస్ ఆఫ్ వెయిట్ ఒక్క మోకాలు మీదే పడుతుంది. సో అరుగుదల అనేది రావడానికి ఓవర్ వెయిట్ కూడా చాలా చాలా ముఖ్య కారణం.
0: ఓకే. ఇప్పుడు అలా నొప్పి వస్తున్నప్పుడు మోకాల్లో కొంతమందికి ఒక శబ్దం వస్తుంటుంది, కట్ కట్ అనే శబ్దం వస్తూ ఉంటుంది, అలా రావడం ఒక సాధారణమేనంటారా లేదా మోకాళ్ళ అరుగుదల కిందకి వస్తుందంటారా?
1: అంటే చాలా మందికి సౌండ్ వస్తుంటుందండి, మనము ఫింగర్స్ కూడా ఇట్లా బెండ్ చేసి నొక్కినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జాయింట్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది, అందులో కొంచెం నైట్రోజన్ బబుల్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల సర్వసాధారణంగానే జాయింట్లలో మనం నొక్కినప్పుడు పెయిన్ ఏం లేకుండా ఇట్లా టక్ టక్ అనే సౌండ్ వచ్చినా దాని గురించి ఎక్కువ భయపడక్కర్లేదు, వరి అవనక్కర్లేదు. ఎప్పుడు భయపడాలి అంటే కొంచెం ఏజ్ రిలేటెడ్ గా పెద్దగా అరిపోయినప్పుడు, 50-45 ఇయర్స్ దాటిన తర్వాత మోకాలు మడిచి చాపినప్పుడు కటకటకట అని సౌండ్ వస్తూ ఉంటుంది. అది ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. అది నొప్పితో పాటు ఉన్నప్పుడు ఆ టక్ టక్ టక్ సౌండ్ వస్తుంది, నొప్పితో ఉన్నప్పుడు మాత్రం అది సిగ్నిఫికెంట్, ముఖ్యమైన కారణమే. దాన్ని కొంచెం మనం ఎక్స్రేస్ గానీ ఇట్లాంటివి తీసుకుని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది.
0: ఓకే అండి. మరి మోకాలు నొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలంటారా లేక వ్యాయామం చేయొచ్చంటారా?
1: ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మేడం. ఈ చాలా మంది సమస్యతో వస్తూ ఉంటారు నా దగ్గరికి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మోకాళ్ళు అరిగినప్పుడు, అంటే స్టేజెస్ ఉంటాయి అరగడంలో, గ్రేడ్ 1, 2, 3, 4 అంటే ఇంక మొత్తం అరిగిపోవడమే. ఈ మోకాళ్ళ అరుగుదల స్టేజ్ లో ఏదైనా స్టేజ్ లో ఉన్నప్పుడు వీలైనంత వరకు అందరు ఏమంటారంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, కానీ నేను చాలా దూరం నడుస్తున్నాను, రోజు మార్నింగ్ వ్యాయామం చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, 2 కిలోమీటర్లు నడుస్తాను నేను అంటారు. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీలైనంత వరకు నడవకపోవడమే మంచిది. కానీ చాలా మంది నడవకపోతే ఎలా సార్, మాకు షుగర్ ఉంది, అది ఎలా కంట్రోల్ అవుద్ది అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు అరుగుదల ఉన్న వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ వచ్చేసి సైక్లింగ్ తొక్కడం అండి. వీలైనంత వరకు సైక్లింగ్ తొక్కుతూ ఉండాలి. ఇంకొకటి క్వాడ్రసెప్స్, అంటే మన మోకాళ్ళ పైన ఉండే కండ, పెద్ద కండని క్వాడ్రసెప్స్ మజిల్ అంటాము. ఆ కండను స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయండి, కూర్చొని చేసేవి ఉంటాయి, పడుకుని చేసేవి ఉంటాయి, సింపుల్ ఎక్సర్సైజ్. అవి చేయడం వల్ల సైక్లింగ్ ఒకటి, ఈ క్వాడ్రసెప్స్ స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజ్ ఒకటి, స్విమ్మింగ్ అండి ఎక్సర్సైజ్. బెస్ట్ ఎక్సర్సైజ్ మోకాలు అరిగిపోయిన వాళ్ళకి సైక్లింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, ఈ క్వాడ్రసెప్స్ స్ట్రెంగ్తెనింగ్ ఎక్సర్సైజ్. మోకాళ్ళ దగ్గర కూర్చుని గానీ పడుకుని గానీ చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి చేసుకోవడం మంచిదండి. ఎంత ఎక్కువ నడిస్తే మోకాళ్ళ మీద అంత ఎక్కువ బరువు ట్రాన్స్ఫర్ అవుతుంది, సో నొప్పి వచ్చేదానికి అంత ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ తగ్గించుకుని ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవడం మంచిదండి. సైక్లింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎప్పటికైనా.
0: సో ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు వాకింగ్ అనేది తగ్గించుకోవాలి. ఎదర్ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే సైక్లింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అంటారు.
1: సైక్లింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, బాచిపట్లేసుకుని కూర్చోవడం చేయకూడదు, మెట్లెక్కి దిగేది చేయకూడదు. ఇంకా బాత్రూమ్ అనేది ముఖ్యంగా పైన కూర్చునేది వెస్టర్న్ టైప్ ఉంటుంది, కోమెడ్ పైకి కూర్చునేది ఉంటుంది. సో వీలైనంత వరకు ఇవన్నీ మార్పించుకుంటే యాక్టివిటీ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా వరకు తగ్గుతాయి.
0: ఓకే. అలాగే డాక్టర్ గారు, మోకాళ్ళ సమస్యలను మొదట్లోనే గుర్తించడానికి కనిపించే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారా?

0: మొదట్లోనే గుర్తించాలి అంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చే సింప్టమ్ ఏంటంటే పెయిన్ అండి. సో ఇంతకుముందు బాగానే నడిచేవాళ్ళు, ఇప్పుడు కొంచెం దూరం నడిచినా నొప్పులు వస్తున్నాయి.
1: అవును,
0: 200 మీటర్లు 300 మీటర్లకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ మోకాళ్ళలో లైట్గా వాపులు వస్తున్నాయి, చిన్న చిన్నగా వాపులు స్టార్ట్ అవుతున్నాయి. అంటే అది మోకాళ్ళ అరుగుదల అనేది స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని మనం అనుకుని,
1: ఓకే,
0: బేసిక్ అనేది మనకి ఎక్స్రే మోకాళ్ళకి ఎక్స్రే తీపించుకొని, అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఎక్స్రేస్ లో కూడా పేషెంట్ ని పడుకోబెట్టి తీస్తారు ఎక్స్రే. పేషెంట్ ని పడుకోబెట్టి ఎక్స్రే తీయడం వల్ల జాయింట్ స్పేస్ అనేది మనకి క్లియర్ పిక్చర్ రాదు, క్లియర్ ఐడియా రాదు. సో ఎప్పుడైనా సరే కొంచెం నిలబెట్టి స్టాండింగ్ ఎక్స్రే అంటాం, స్టాండింగ్ ఎక్స్రే తీపిస్తే ఆ జాయింట్ స్పేస్ అనేది ఎంత తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది.
1: అంటే ఎక్స్రేలో తెలిసిపోతుంది అంటారా?
0: ఎక్స్రేలో తెలిసిపోతుంది మేడం. ఇన్వెస్టిగేషన్ ముఖాల అరుగుదలకి ఎక్స్రేనే.
1: ఓకే,
0: తక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవి తీపించుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది.
1: స్టార్టింగ్ లో వాళ్ళకి నొప్పులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఎక్స్రే ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు. ఓకే, ఇప్పుడు చాలా మంది మోకాలు నొప్పులు రాగానే ఇంట్లోనే కొన్ని నూనెలు రాయడము, వేడి కాపడం వంటివి చేస్తూ ఉంటారు, మరి అది ఎంతవరకు ఉపయోగం అంటారు?
0: ఈ వేడి కాపడం అవి టెంపరీ రిలీఫ్ అండి. మెయిన్ గా లోపల జాయింట్ లో గుజ్జు ఉంటుంది, కార్టిలేజ్ అంటాం. కార్టిలేజ్ అరిగిపోయిన దాన్ని బట్టి, ఎముక అరిగిపోయిన దాన్ని బట్టి మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ అరిగిపోయిన దాన్ని బట్టి ఆ పెయిన్ తో పాటుగా లోపల అందరికీ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే కొంచెం లిక్విడ్ ఉంటుంది, మన కొబ్బరి నూనె లాగా ఉంటుంది జాయింట్ లో లూబ్రికేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఈ మోకాలు నొప్పులు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే లోపల నీరు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుద్ది. నీరు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఏంటంటే వాపు వస్తుంది. సో వాపు వచ్చినప్పుడు యూజువల్ గా ఐస్ పెట్టడం మంచి హ్యాబిట్ అండి. నొప్పి వచ్చినప్పుడు ఐస్ పెడుతూ ఉండడం రెగ్యులర్ గా, ఉదయం ఈవినింగ్ ఐస్ పెట్టాలి. ఈ వీలైనంత వరకు ఈ మసాజులు అనేవి అవాయిడ్ చేయాలండి. ఆయింట్మెంట్ పూసి బాగా, ఆయింట్మెంట్ పూయడం పర్వాలేదు పైపైన పూయొచ్చు, కానీ మసాజెస్ అనేవి చేయకూడదు. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా వాపు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి, వాపు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఐస్ పెట్టాలి, వీలైనంత వరకు ఐస్ పెట్టుకోవడము. కొంతమందికి మూమెంట్ ఫ్రీ అవ్వడం కోసం అప్పుడప్పుడు వాపు లేనప్పుడు వ్యాక్స్ థెరపీ అంటే ఫిజియోథెరపీ సెంటర్స్ లో వ్యాక్స్ థెరపీ అని కూడా ఉంటుందండి, కొంచెం వేడి పెట్టడం. వ్యాక్స్ థెరపీ అంటే ఏం లేదు, వేడి పెడతా ఉంటాము. వేడి అద్దుతా ఉంటే ఏంటంటే కొంచెం లూబ్రికేషన్ పెరిగి మూమెంట్ ఫ్రీ అవుద్ది. కానీ వీలైనంత వరకు వాపు అరిగినప్పుడు ఐస్ పెట్టుకుంటా ఉండి పై పైన ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మసాజెస్ అయితే చెయ్యొద్దు.
1: ఇప్పుడు చెప్పారు కదా సార్ ఐస్ ప్యాక్ పెట్టమన్నారు, అలాగే హార్ట్ ప్యాక్ కూడా ఫిజియోథెరపీ దాంట్లో పెట్టించుకోమన్నారు, మరి వీటి రెండింటికి ఏమైనా తేడాలు ఉంటాయా?
0: 100% ఉంటాయండి. యూజువల్ గా ఏదైనా వాపు వచ్చినప్పుడు ఐస్ పెడితే ఏమవుతుందంటే లోపల ఉండే బ్లడ్ సప్లైయర్స్ అవన్నీ కన్స్ట్రిక్షన్ అయ్యి ఆ వాపు అనేది తగ్గుతుంది. సో వేడి పెట్టినప్పుడు ఇంకా వాపు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు హార్ట్ పెడతామంటే ఏదైనా ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు మనకి ఐస్ పెడతాం, ఎందుకంటే వాపు ఇమీడియట్ గా తగ్గిస్తుంది ఐస్. ఎప్పుడు వేడి పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేతికి ఆపరేషన్ చేసాము, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ ఉంది, ప్లేట్ పెట్టారు, ఆపరేషన్ చేసాము, ఒక మనం ఏంటంటే యూజువల్ గా ఒక 2 వీక్స్ 3 వీక్స్ సిమెంట్ పట్టి కడతాం. సిమెంట్ పట్టి తగ్గగానే వాళ్ళకి రిస్ట్ మొత్తం ఫింగర్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, టైట్ అయిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు వేడి పెడితే ఏమవుతుందంటే లోపల లూబ్రికేషన్ అది బాగా నడిచి మూమెంట్ అనేది ఫ్రీ అవుద్ది. సో మూమెంట్ అనేది ఫ్రీ అవ్వడం కోసం వేడి కాపడం పెడతాం. ఎక్యూట్ అంటే ఇమ్మీడియట్ గా దెబ్బ తగిలినప్పుడు, వాపు వచ్చినప్పుడు వాపు తగ్గించడం కోసం ఐస్ పెడతాం. వాపు తగ్గితే ఆటోమేటిక్ గా పెయిన్ కూడా తగ్గుతుంది.
1: మరి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది కూడా ఈ మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతూ ఉన్నారు సార్, అంటే ఆహారంలో ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా?
0: 100% అండి. ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే డెఫినెట్ గా మనం తీసుకునే ఆహారం, తాగే నీరు పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఉంటేనే అది మన హెల్త్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్పిటల్స్ లో కూడా పేరెంట్స్ వాళ్ళు పిల్లల్ని ఏడిపించకుండా ఉండడం కోసమని చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తెస్తారండి. అవి చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి పిల్లల ఆరోగ్యం మీద. అంటే యూజువల్ గా ఈ జంక్ ఫుడ్, అంటే ఏదైనా సరే ప్యాకెట్స్ లో దొరికేది తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళ హెల్త్ కి కావాల్సిన సఫిషియంట్ న్యూట్రియంట్స్ అనేది దాని ద్వారా రాదండి. ఇంకా అదేంటంటే ఆ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అది యూజువల్ గా స్లో పాయిజనింగ్ లాగానే పనిచేస్తుంది. సో అందులో వాడే కెమికల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ, మైదా, ఇంకా రిఫైన్డ్ పామ్ ఆయిల్, ఇంకా పంచదార, షుగర్, ఇవన్నీ మన హెల్త్ ని ఇంపాక్ట్ చేసేవే. ముఖ్యంగా మన హెల్త్ తో పాటు థైరాయిడ్ ని ఎఫెక్ట్ చేస్తాయండి ఇవన్నీ. సో ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఎర్లీ ఏజ్ లోనే థైరాయిడ్ చూస్తున్నాము. వాళ్ళు తినే ఫుడ్ ఒక మెయిన్ ఫ్యాక్టర్ అండి. అలాంటి ఫుడ్, ఇంకొకటి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, కూల్ డ్రింక్స్ అండి. విపరీతంగా తాగుతున్నారండి. కూల్ డ్రింక్స్ లో ఉండేది అన్ని కెమికల్స్ విత్ షుగర్, అదొకటి చాలండి. మనకి ఎర్లీ ఏజ్ లో కంట్రీ భారతదేశం అనేది షుగర్ క్యాపిటల్ అయిపోయింది, డయాబెటిస్ కి క్యాపిటల్ అయిపోయింది. రీజన్ ఏంటంటే

0: ఈ జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్, ఇంకోటి ముఖ్యంగా స్ట్రెస్, అది పక్కన పెట్టేస్తే ఫుడ్ విషయాల్లో మాత్రం ఈ బేకరీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఇవన్నీ చాలా బ్యాడ్ సైన్స్ చూపిస్తున్నాయి పిల్లల మీద. సో వీలైనంత వరకు పిల్లలకి ఇవి అందించకపోవడమే మంచిది. ఇంకా తినవలసింది నువ్వులు ఉండలు, అంటే నువ్వుల్లో కాల్షియం బాగా ఉంటది, అది బాగా పెట్టచ్చు పిల్లలకి, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మన పాతకాలంలో వాడే ట్రెడిషనల్ అరిసెలు అవన్నీ హెల్దీ ఫుడ్డే తినొచ్చు. దాంతోపాటు పప్పు ముద్దలు, పప్పు ముద్దల్లో ప్రోటీన్ ఉంటుంది, బెల్లం ఉంటుంది, మనకు కావాల్సిన ఐరన్ కూడా దొరుకుతుంది. ఇంకా మన కూరల్లో మనం యూజువల్ గా చేసేది ఏంటంటే అన్నం చాలా ఎక్కువ తింటామండి, 3 పాటలు అన్నం తింటాం, 1 పాట కర్రీ తింటాం. సో ఇప్పుడు అన్నంలో బియ్యంలో క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి, పోషకాహారం ఉండట్లేదు బియ్యంలో. సో వీలైనంత వరకు బియ్యం తగ్గించుకొని, రైస్ తగ్గించుకొని, ఈ కొరలు, తృణధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సొద్దలు, ఇవన్నీ వీటి వైపు మారడం చాలా మంచిదండి. బయట తిరిగే ఫుడ్ ని వీలైనంత వరకు తగ్గించుకుంటే, కూరలు ఎక్కువ తినండి, అన్నం క్వాంటిటీ తగ్గించుకోండి, కూరలు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ లో కూడా చాలా ముఖ్యంగా నాన్ వెజ్ లో B12 విటమిన్లు ఉంటాయి, అవి తినాలి. డైలీ ఎగ్ తినొచ్చు. ఇంకా కూరల్లో కరివేపాకు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, ఆకుకూరలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, మునక్కాయలు, మునగాకు, ఇవి చాలా హెల్త్ కి ఇంప్రూవ్ చేస్తాయండి. పాలు, పాల ప్రొడక్ట్స్, ఇవన్నీ, పెరుగు, మజ్జిగ, మన ఇంట్లోనే ఇవన్నీ తయారు చేసుకుంటాం కాబట్టి మన ఇంట్లోనే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అండి. బయట దొరికే ఫుడ్, ముఖ్యంగా జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది.
1: ఇప్పుడు కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే మోకాళ్ళు బిగుసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి, అది దేనికి సంకేతం అంటారు?
0: ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు ఒకటే బిగుసుకుపోవడం కాదు మేడం, యూజువల్ గా చేతి వేళ్ళు కూడా బిగుసుకుపోయి, జాయింట్లు బిగుసుకుపోయి ఉంటాయి, దాన్ని స్టిఫ్నెస్ అంటాము. అది యూజువల్ గా ఏంటంటే ఈ కీళ్లవాతం అంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి కండిషన్స్ ఏంటంటే నిద్ర లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. సో చేతులు, మోకాళ్ళు ఇవన్నీ బిగుసిపోతాయి, టైట్ గా ఉండిపోతాయి. సో డే పాస్ అయ్యే కొద్దీ, కొంచెం గంట, 2 అవర్స్ 3 అవర్స్ మనం పనిచేసే కొద్దీ మధ్యాహ్నం కల్లా రిలీవ్ అయిపోతూ ఉంటాయి. ఈ నొప్పులు విత్ స్వెల్లింగ్స్, వాపు ఉన్నప్పుడు మాత్రం అది కీళ్లవాతం కింద మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, చాలా మందికి రెగ్యులర్ గా చూసేది విటమిన్ D3, విటమిన్ B12, మిథైల్ కోబాలమిన్, విటమిన్ D. అందరిలో నేను ఆల్మోస్ట్ చెక్ చేసిన వాటిలో 99 మందికి వీటి డెఫిషియన్సీ ఉంటుంది. సో వాటి వల్ల కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నీరసంగా అనిపించడము, బిగుసుకుపోయినట్టు అనిపించడము, నిద్ర లేచిన తర్వాత కూడా టైర్డ్ గా అనిపించడం, అలసిపోయినట్టు అనిపించడము, యాక్టివ్ గా లేకపోవడం బ్రెయిన్, ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది మన బ్లడ్ లెవెల్స్ లో.
1: చలికాలంలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయనిపిస్తుంటాయి కొంతమందికి, ఎందుకంటారు?
0: అవునండి, చలికాలంలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా అంటే ఏసీలో బాగా చలిలో పడుకున్నా సరే మనకు వ్యాసో కన్స్ట్రక్షన్ అంటాం, బ్లడ్ సప్లై అనేది మనకి కొంచెం రిలేటివ్ గా తగ్గడం వల్ల, సర్క్యులేషన్ అనేది క్లియర్ గా ఉండకపోవడం వల్ల జాయింట్లలో కొంచెం స్టిఫ్నెస్, పెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది.
1: మరి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి కేవలం కాల్షియం మాత్రలు తీసుకోవడమే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా మెడిసిన్ కూడా తీసుకోవాలంటారా?
0: మోకాళ్ళ నొప్పులు యూజువల్ గా మజిల్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్, స్ట్రెంగ్తనింగ్ కి కాల్షియము, విటమిన్ D3, విటమిన్ B12, మెగ్నీషియము, జింక్, విటమిన్ C ఇవి సరిపోతాయండి. కాల్షియంతో పాటు విటమిన్ D3 కూడా కంపల్సరీ వేసుకోవాలి. విటమిన్ D3 లేకుండా ఉట్టి కాల్షియం వేసుకున్నా అది అంత మన బోన్ లోకి అబ్జార్ప్షన్ కాదు. మనం తిన్న విటమిన్ D3 మన పేగులలో నుంచి రక్తంలోకి అబ్జార్బ్ కావాలన్నా విటమిన్ D3 కంపల్సరీగా కావాలి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి విటమిన్ D3 ప్రొడక్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళలో కూడా ఇట్లా నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం మంచిది. ఇంకొక ముఖ్య విషయం కార్టిలేజ్, ఒకవేళ గనక కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అంటే, ఇప్పుడు చాలా మంది కార్టిలేజ్ ప్రొడక్షన్ కి పెద్ద పెద్ద డబ్బాలతో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారండి, హైలూరినిక్ యాసిడ్ టాబ్లెట్స్, కాండ్రైటిన్ సల్ఫేట్స్ అని ఇవి వాడుతూ ఉంటారు. అవి కూడా కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి అవి కంపల్సరీ వాడితే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాడడం విత్ చిన్న చిన్న క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సైజ్ అని నేనైతే ఇంతకుముందు చెప్పాను, ఈ ఎక్సైజ్ చేసుకుంటూ సఫిషియంట్ విటమిన్ D3 లెవెల్స్ మన బ్లడ్ లో ఉంచుకుంటూ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే మాక్సిమం మన మోకాళ్ళ నొప్పులు అనేది స్టేజ్ అనేది ముందుకు వెళ్లకుండా మనకు రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే, అంటే మోకాళ్ళ సమస్యను ముదరకుండా ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎగ్జాక్ట్లీ అండి.
1: ఓకే, ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పి వయసులో ఒక భాగమే అని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వారికి మీరు ఏం చెప్తుంటారు?
0: ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు చాలా చాలా కామన్ అయిపోయాయండి. మెయిన్ గా ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కారణాలు అవి, వాటితో పాటు ఫుడ్ విషయం గురించి మనం ఇప్పుడు కేర్ తీసుకుంటాం, కానీ మనం తాగే వాటర్ గురించి ఎవరు కేర్ తీసుకోవట్లేదు. మనం తాగే వాటర్

0: ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు మన మార్కాపురం ఏరియా అంతా ఫ్లోరైడ్ వాటరు, ఉప్పు నీళ్ల వాటరు. సో అవి తాగడం వల్ల చాలా మంది, అంటే టీడీఎస్ అని ఉంటుందండి, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని. టీడీఎస్ లెవెల్స్ అంటే మనం తాగే నీళ్ళలో ఉప్పు శాతం ఎంత ఉందని చూసుకునే ఒక చిన్న పెన్ లాంటి మెషిన్ ఉంటుంది. సో అది యూజువల్ గా మనకి కొన్ని కొన్ని ఏరియాస్ లో మన మార్కాపురం అటు సైడ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, 1500 2000 ఉంటుంది టీడీఎస్ లెవెల్స్. అవన్నీ ఏంటంటే విపరీతమైన ఉప్పు ఉంటుంది వాళ్ళు. ఆ నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసేది మన కిడ్నీ కాబట్టి టోటల్ సాల్ట్ అంతా వెళ్లి కిడ్నీలో డిపాజిట్ అయిపోయి కిడ్నీ రాళ్ళలు తయారై కిడ్నీ ఫంక్షన్ ని డామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీయడం వల్ల చాలా మంది డయాలసిస్ చేసుకోవాల్సిన సమస్యలు వస్తున్నాయి. ఎముకలు అవి కూడా డామేజ్ అవుతున్నాయి ఈ సాల్ట్ వాటర్ వల్ల. సాల్ట్ వాటర్ అంటే ఎముకలో ఎప్పుడైనా సరే ఎముకల్లోకి వచ్చే సాల్ట్, ఎముకల్లోంచి వెళ్లే సాల్ట్ బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే మన బోన్స్ అనేవి క్వాలిటీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్ నీళ్లు ఈ సాల్ట్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఈ బోన్స్ లో డిపాజిట్ అయ్యే సాల్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల, దాని నుంచి బయటకు వచ్చే సాల్ట్ తగ్గిపోవడం వల్ల బోన్స్ అనేవి బ్రిటిల్ గా ఎండుకర్ర పుల్లలాగా అయిపోయి నొప్పులు రావడము, తొందరగా ఇరిగిపోవడము జరుగుతూ ఉంటాయండి. ఎముకలు ఫ్రాక్చర్ అవడం జరుగుతూ ఉంటది. అలానే ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారంటే జనాలందరూ ఫిల్టర్ నీళ్లు తాగడం మొదలు పెట్టారు. ఫిల్టర్ నీళ్లు తాగొచ్చు, మంచిదే, కానీ ఎప్పటి వరకు అంటే దాంట్లో మినిమం మనకు కావాల్సిన సాల్ట్ అనేది మినిమం మన బోన్స్ కి బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, బిఎండి. ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. బిఎండి మెయింటైన్ అవ్వాలంటే ముఖ్యంగా మన తాగే నీళ్లలో మినిమం మన బాడీకి సరిపోయేంత సాల్ట్ అనేది ఉండాలి. సో యూజువల్ గా ఇప్పుడు మనకి వచ్చే సాగర నీళ్లలో 300 to 400 ఉంటుందండి టీడీఎస్ లెవెల్స్. ఇంతకు ముందు బావుల్లో మన పూర్వం మన పేరెంట్స్ వాళ్ళ జేజీ నాన్న తాత వాళ్ళ మంచి నీళ్ళ బావుల్లో సఫిషియంట్ సాల్ట్ ఉండడం వల్ల చాలా వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. 100 ఏళ్ళు 103 ఏళ్లకైనా నొప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు కొంతమంది కంప్లీట్ గా ఫిల్టర్ వాటర్ అని చెప్పేసి మినిమం మనకేంటంటే 150 అన్న టీడీఎస్ ఉంటే తాగడానికి మన బోన్స్ అనేవి స్ట్రెంగ్త్ ఉంటది, మన బోన్స్ లో బిఎండి మెయింటైన్ అవుద్ది, బోన్ మినరల్ డెన్సిటీ అనేది మెయింటైన్ అవుద్ది. ఇప్పుడు మనం తాగే నీళ్ళల్లో బయట ఫిల్టర్ నీళ్ళల్లో ఎంత ఉంటుందని మన అయితే 10, 16, 17, 30 అలా ఉంటుంది. సో ఆ మినరల్స్ అనేవి మన బోన్స్ కి కావాల్సినవి మనం తాగే నీళ్ళ ద్వారా ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల కూడా ఇప్పుడు మనకి కొంచెం దూరం నడిచినవి ఒళ్ళు నొప్పులు రావడము, కీళ్ళ నొప్పులు రావడము, జాయింట్ నొప్పులు రావడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి మెమరీ తగ్గిపోవడము, ఇంకా కొంతమందికి జుట్టు తెల్లబడ్డము, జుట్టు ఊడిపోవడము ఇలాంటి సమస్యలు, అంటే మనకు కావాల్సిన మినరల్స్ ని మనం నీళ్ళ ద్వారా తీసుకోవట్లేదు, దానివల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి.
1: మరి డాక్టర్ గారు, ఈ మోకాళ్లకు సంబంధించిన సమస్యల్లో ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: ఫిజియోథెరపీ అంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్, మన ఇంటి దగ్గరే కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ వల్లనే చాలా వరకు రిజల్ట్ వస్తుందండి. నేను చెప్పినట్టు క్వాడ్రిసెప్స్ అయితే ఒక కంఫర్టబుల్ వాళ్ళ దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇట్లా ఎక్సర్సైజ్ గురించి చెప్తారు. సో అవి మన ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు, సెపరేట్ గా ఫిజియోథెరపీ సెంటర్స్ కానీ వెళ్లాల్సిన అవసరం లేదు.
1: డాక్టర్ గారు, మరి మోకాళ్ళ సమస్యలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయంటారా?
0: మోకాళ్ళ సమస్యలకు జన్యుపరమైన కారణాలు అవి ఒకటే, అవి తక్కువ ఏజ్ లోనే అంటే చిన్న వయసులోనే అవి బయటపడతాయండి. సో యూజువల్ గా జన్యుపరమైన కారణాలు అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటాం, అంటే మోకాళ్ళు వంకర అయిపోవడము, తుంటి ఎముకల్లో జాయింట్ లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం చిన్న వయసులోనే ఇవి కనిపెట్టేస్తామండి. సో జన్యుపరమైన కారణాలకి ఈ ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి అంతగా రిలేషన్ ఉండదండి మాక్సిమం.
1: మోకాళ్ళ ఆరోగ్యానికి సరైన చెప్పులు వేసుకోవడం కూడా ముఖ్యమైన అంటారా?
0: ఎగ్జాక్ట్లీ అండి, చెప్పులు అనేది ఎప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ చేస్తుంది అంటే అండి, చాలా మందిలో నేను చూసిన వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు తక్కువ ఏజ్ లోనే స్టార్ట్ అయిన వాళ్ళల్లో, అంటే 30 ఏళ్లకి స్టార్ట్ అయిన వాళ్ళల్లో ఫ్లాట్ ఫుట్ అంటే అరికాలు అనేది స్ట్రైట్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఏజ్ లో అంటే కంజెనిటల్ గా, అంటే మన బర్త్ మన ఫెమిలియల్ ఇంట్లో వాళ్ళ సంబంధంగా పేరెంట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మన పాదంలో ఆర్చెస్ అనేవి ఉండవు, ఆర్చ్ లాగా ఉండాలి పాదము, ఫ్లాట్ ఫుట్ అంటాం, అంటే అది సమాంతరంగా ఉంటది. మనం అడుగు పెట్టినప్పుడు మన పాదం మొత్తం నేలకు తగలదు, ఆర్చెస్ అంటాం. ఆర్చెస్ అనేవి మెయింటైన్ లేని వాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పులు ఎర్లీగా వస్తాయి. సో వాళ్ళల్లో ఏంటంటే మనం ఆర్చ్ మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ చెప్పులు అని ఉంటాయండి, అవి సపరేట్ గా ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ ఇన్సర్ట్స్ కూడా వస్తాయి షూలలో పెట్టుకునేవి, పిల్లలలో షూలో ఇన్సర్ట్స్ ఇవి కూడా ఉంటాయండి. సో మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ పెట్టుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పి చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా దాని కారణాన్ని తెలుసుకుని సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. మోకాళ్ళ ఆరోగ్యంపై ఎన్నో విలువైన విషయాలను, మన సందేహాలకు సమాధానాలు అందించిన డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
2: మీరింతవరకు

ఆరోగ్య సలహాలలో భాగంగా మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరెడ్లా.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి మృదుమధుర గీతమంజరి. సమాజంలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ, హేతువాద ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ, మానవ జీవితంలోని వాస్తవాలను తన రచనల ద్వారా ఆవిష్కరించిన మహోన్నత సాహితీవేత్త, తెలుగు సాహిత్యంలో నవల, కథ, వ్యాసం, నాటకం వంటి అనేక ప్రక్రియల్లో తనదైన ముద్రవేసిన ఆయన రచనలు సమాజంలోని అసమానతలను, మానవ సంబంధాల్లోని సంఘర్షణలను, వ్యక్తి అంతరాత్మని ప్రతిబింబించాయి. ఆలోచింపజేసే రచయితగా, అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన సాహిత్యవేత్తగా చిరస్థాయిగా నిలిచిన ఆ మహనీయుడే త్రిపురనేని గోపీచంద్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట పెద్ది చిత్రానికి గాను మోహిత్ చౌహాన్ పాడిన పాట వింటారు.

త్రిపురనేని గోపీచంద్ గారి తండ్రి ప్రముఖ హేతువాది సంఘ సంస్కర్త రామస్వామి చౌదరి గారు. తండ్రి నుంచి హేతువాద భావాలను, సామాజిక చైతన్యాన్ని అందిపుచ్చుకున్న గోపీచంద్ తన రచనల్లో వాటిని మరింత విస్తరించారు. ఆయన రచనలు కేవలం వినోదాన్ని అందించేవి కాకుండా పాఠకుడిని తనను తాను ప్రశ్నించుకునేలా చేసేవి. వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, మానవతా విలువలను వంటి అంశాలు ఆయన సాహిత్యంలో ప్రధానంగా కనిపించేవి. కార్యక్రమంలో మంచి పాటను వినేసేద్దాం. వినబోతున్న పాట మా ఇంటి బంగారం చిత్రానికి గాను చిన్మయి శ్రీపద పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మంచి మంచి పాటలు వింటున్నాము, అలాగే త్రిపురనేని గోపీచంద్ గారి గురించి కూడా తెలుసుకుంటున్నాము. గోపీచంద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ, అంటే కేవలం ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకోవడం కాదు, ఆయన అందించిన హేతువాదం, మానవతావాదం, స్వతంత్ర ఆలోచన వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించటం, ప్రశ్నించటానికి, ఆలోచించటానికి, సమాజాన్ని మెరుగైన దిశగా నడిపించటానికి ఆయన రచనలు నేటికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. కార్యక్రమంలో ఒక చక్కనైన పాటను వినేసేద్దాం. వినబోతున్న పాట మిరాయి చిత్రానికి గాను అర్మాన్ మల్లిక్ పాడిన పాట వింటారు.

మనమున్న భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరియు మధురమైన బాణితో మనసుని ఆకట్టుకునే ఒక చక్కనైన పాటను వినేద్దాం. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చిత్రానికి గాను రామ్ మిరియాల పాడిన పాట వింటారు. స్టే ట్యూన్ విత్ అస్.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. కార్యక్రమంలో వినబోతున్న పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రానికి గాను షిత్ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో త్రిపురనేని గోపీచంద్ జయంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలను తెలుసుకుంటూ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: message to his staff allaying apprehensions of the space agency being privatized. The headline states, no privatization, but space economy has to grow. National Film Awards ceremony to be in Gujarat this year, cites the Times of India. And finally, in a first, alternative fuels overtake petrol car sales is a headline in the Financial Express. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today to also inaugurate Global FinTech Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UNSC. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests three members of family that owned collapsed building in Satyaniketan area of the national capital. And India set to feature in four gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన ఏడుగురు గల్లంతైన మత్స్యకారులు సహా పొలంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్, నీట్, యూపీఎస్సీ, ఐఐటీ పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత, దేశభక్తి అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్దతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్ల నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3వ తేదీన వడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. హల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోటులో మొత్తం 7 మత్స్యకారులు క్రూ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ, రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు, నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను

0: తీర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3వ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య ఆరోగ్య రక్షణ సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారం లేఖ విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవరాజు గారు, సాల్మన్ మేడం.
0: సాల్మన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వేయమంటారు ఈరోజు?
1: యముడికి మొగుడు మేడం.
0: యముడికి మొగుడు.
1: అవును మేడం.
0: ఏం చేస్తున్నారండి?
1: కరువు పైకి వచ్చాను మేడం.
0: ఓకే, అందులో ఏ పాట వేయమంటారు?
1: వానజల్లు జిల్లు కొట్టే ఎత్తాగం.
0: తప్పకుండా ప్లే చేస్తాను. కార్యక్రమాలు వింటున్నారా మార్నింగ్ నుంచి?
1: వింటున్నా మేడం. ఆర్లగడ్డ పోలయ్య కోసం, శేషిరెడ్డి చిన్నప్ప, డ్రైవర్ బాబు అశోక్, అందరి కోసం.
0: అందరి కోసం తప్పకుండా ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో,
2: నమస్తే అండి.
3: సుబ్బారావు
2: గారు,
3: పాట కావాలని బాలకృష్ణ.
2: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ పాట అండి? బాలకృష్ణాది.
3: రౌడీ ఇన్స్పెక్టర్.
2: రౌడీ ఇన్స్పెక్టర్.
3: అందులో చిత్తపట చీనుకుళ్ళు తక్క తిని తాళం ఏ పాట మేడం?
2: చూస్తున్నానండి, చిటపట చినుకులు సాంగ్ ఉందండి, ప్లే చేయమంటారా? తప్పకుండా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తున్నాను.

0: మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా. హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకొట్టు నుంచి రవీంద్రబాబు.
0: రవీంద్రబాబు గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: మేడం
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వేయమంటారు?
1: మేడం తాండ్ర పాపరాయుడు.
0: తాండ్ర పాప.

0: రైట్.
1: అవును
0: అందులో ఏ పాట ఏమంటారు?
1: అభినందన మందారమాల.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. ఏం చేస్తుంటారండి?
1: వ్యవసాయం చేస్తాను మేడం.
0: ఓకే బాబు గారు, మీరు అడిగిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
1: మా ఆత్మీయ మిత్రుడు సావన్కర్ గంగాధర్ కొండలవాడి మహారాష్ట్ర గారికి గుడ్ మార్నింగ్ చెప్పాను మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ
0: సో మచ్
1: మేడం.
0: ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తుండండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నాను. పుల్లన్న గారు మీరు ఎలా ఉన్నారు?
1: దేని దయాలో బాగున్నాను మేడం గారు. మీరు కూడా బాగుండాలని నా కోరిక మేడం గారు.
0: అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: యశోద కృష్ణ మేడం గారు. అందులో పొన్నలు విరిసిన వేళలో
0: యశోద
1: అనే పాట ఉంటది మేడం గారు.
0: యశోద కృష్ణ.
1: అవును మేడం గారు.
0: ఏం చేస్తుంటారండి?
1: ఫస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయినా మేడం గారు. తర్వాత బార్బర్ షాప్ లో ఇవి ఉన్నాయి మేడం గారు మా వృత్తులన్నీను.
0: ఓకే. సాంగ్ పేరేంటండి?
1: పొన్నలు విరిసిన వేళలో, వెన్నెల విరిసిన వేళలో ఆడదుమా పాడుదుమా.
0: ఆ సాంగ్ ఎవరు?
1: ట్రూప్ డాన్స్, శ్రీ దగ్గర ట్రూప్ డాన్స్ మేడం గారు. శ్రీదేవి బృందము.
0: యశోద కృష్ణ సినిమా.
1: అవును మేడం గారు.
0: చూస్తున్నాను. పొన్నలు విరిసిన వేళ అండి.
1: కరెక్ట్ మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండాలి.
1: అవును మేడం. నమస్తే మేడం.
0: నమస్తే.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: బాగున్నారండి.
0: హలో
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీనివాస నా పేరు. హైదరాబాద్ భోజపట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: హలో
1: శ్రీనివాస నా పేరు.
0: శ్రీనివాస్ గారు?
1: అవునండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ భోజపట్నం అండి.
0: ఓకే అండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు?
1: ఇరుముడి చిత్రంలోనండి.
0: ఇరుముడి అండి?
1: అవునండి. కొత్తగా రావితేజ గారు.
0: ఇరుముడి అవైలబుల్గా లేదండి.
1: అయ్యో
0: వేరే చిత్రంలోంచి కోరుకుంటారా?
1: చంద్రముఖి చిత్రంలోనండి.
0: చంద్రముఖి?
1: అవునండి.
0: చంద్రముఖిలో ఏ పాట అండి?
1: పారాణి ఉంటుందండి.
0: పారాణి?
1: అవునండి.
0: పారాణి అనేది ఏముంటుందండి సాంగ్? వారాయి నానుని తీరి ఆ సాంగ్.
1: చంద్రముఖి
0: అంటే ఈ ఫస్ట్ లో చెప్తే నేను ప్లే చేసేస్తాను. ఓకే అండి. మీరు కోరిన చిత్రంలోంచి పాట ప్లే చేసేస్తున్నాను, వినేసేయండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

తరగడ.

0: నాకు కొంచెం.
1: మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను నాగేడుపల్లి కొండమ్మ.
1: కొండమ్మ గారు చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు? మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, వాయిస్ కట్ అవుతుంది. ఏంటండి
2: నవ్వాలి పండగే రావాలి?
1: ఏ చిత్రంలోంచి అండి ఆ పాట?
2: అది చిరమ ప్రదక్షిణ.
1: ఏదైనా మూవీ నేమ్ చెప్పండి, ఆ మూవీతో చెప్తాను.
2: అవునా? అయితే గుమ్మడి గుమ్మడి అయినా డాడీ డాడీలో గుమ్మడి.
1: డాడీ చిత్రంలోంచి పాట వేయనా?
2: గుమ్మడి గుమ్మడి
1: వేస్తాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నాగిరెడ్డిపల్లి.
1: నాయుడుపల్లినా?
2: నాగిరెడ్డిపల్లి.
1: నాగిరెడ్డిపల్లి. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేసేస్తుంది, వినేసేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెంకటేష్ గారు, బాగున్నానండి. మీకు హలో ఎఫ్ఎం కి స్వాగతం. ప్రోగ్రామ్స్ విన్నారా మార్నింగ్?
3: మార్నింగ్
1: ఏ ప్రోగ్రామ్ నచ్చిందండి?
3: భక్తి రంజన్ బాగుంటుంది మేడం, ఇది పాటలు, భక్తి పాటలు మంచి ఉంటాయి.
1: ఓకే,
3: అయితే ఒక మాట మేడం
1: చెప్పండి.
3: అయితే మనము మీరు వేసే పాటలు యూట్యూబ్ లో కూడా ఇచ్చారు ప్రతి పాట, అంటే ఆకాశవాణి కేంద్రానికి ఎందుకంత ఇటువంటి పాటలు, అదే పాట మనం వినొచ్చు కదా, దీనికి ఎందుకంటే మీ ఆట గారు ఏం చెప్తారు మేడం? నా మాట అర్థమైంది.
1: మేము ఇప్పుడు మీరు ఏదైనా గానీ పెట్టుకొని చూస్తారండి యూట్యూబ్ లో, కానీ మాకెందుకు కాల్ చేసి మాట్లాడుతున్నారు?
3: అట్లా కాదు మేడం, ఒక మాట, ఒక లాజిక్
1: అదేనండి. మీరు ఎలా అడుగుతున్నారో నేను అదే విధంగా సమాధానం చెప్తున్నాను. మీరు కూడా మాకు కాల్ చేస్తున్నారంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది కదా మాకు కూడా. ప్రోగ్రామ్స్ వేరియేషన్ కానీ మేమిచ్చే కంటెంట్ అవి బయట దొరకవు కాబట్టి మా ప్రోగ్రామ్స్ వింటున్నారు. అదేనండి, చెప్పండి ఏ చిత్రంలోంచి పాట వింటారు?
3: నేను మా ఊరి మగాడిలోని మూవీ మేడం, అందులో చెప్పి అది గీవి గుట్టాడ పిల్ల పిల్ల వచ్చారయ్యా చూసుకుంటావా, మంచి ఉంటుంది.

0: మేడం?
1: మా ఊరి మొనగాడండి.
0: మగాడు?
1: మగాడు.
0: ఓకే మేడం.
1: ఆ చిత్రం అవైలబుల్ గా లేదండి.
0: అవునా మేడం?
1: అవునండి. వేరేదేమైనా కోరుకుంటారా?
0: భైరవ ద్వీపం పాట ఏంటి మేడం?
1: భైరవ ద్వీపం. అందులో ఏ పాట ఏమంటారు?
0: ఫస్ట్ పాట ఏంటి మేడం? అది రోజా వాడింది.
1: రోజా గారిది.
0: వసంతం
1: ఎంత ఎంత వింత మోహము ఆ సాంగ్ ఏమంటారా? ఘాటైన ప్రేమ మదన. నరుడా ఓ నరుడా ఏమంటారా? రంభా గారి సాంగ్. ఓకే అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాడా?
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: మేడం సమరసింహారెడ్డి.
0: సమరసింహారెడ్డి.
1: మేడం ఆ సినిమాలో అడి తబ్బబ్బా అనే పాట.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. ఈరోజు కార్యక్రమాలు విన్నారా?
1: విన్నాను మేడం. బాలయ్యలో సుకన్యాని గోపిచంద్ గారి గురించి చెప్తూ మంచి మంచి మాస్ బీట్ సాంగ్స్ వినిపించినారు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు కార్యక్రమాలు వింటుండండి, అలానే మేము కూడా సాంగ్స్ ప్లే చేస్తాం మంచి మంచివి.
1: ఓకే మేడం.
0: మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరి లాస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అమ్మా.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఓబయ్ను.
0: ఓబయ్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామా.
0: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: నాకు ఇలా స్టూడెంట్ నెంబర్ వన్ లో స్టూడెంట్ నెంబర్ వన్
0: స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుంచి ఏ పాట వేయను?
1: ఏమెత్తి పెట్టాన మామని పాట.
0: ఏదండి? ఏమెట్టి పెంచావి? ఓకే అండి. ఏమెట్టి చేశాడు? తప్పకుండా ప్లే చేస్తానండి, వింటూనే ఉండండి.
1: సరే.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీ సంగీత రూపకం వింటారు. రచన డాక్టర్ వై విజయలక్ష్మి, నిర్వహణ కీర్తిశేషులు శ్రీ కెవి హనుమంతరావు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది, అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

ఏడొచ్చిన ఆడపిల్ల బ్రతుకు అడకత్తెరలో పోకచెక్క లాంటిది. అందరి కళ్ళు ఆమె మీదనే ఉంటాయి. ప్రేమించామని వెంటపడతారు యువకులు, ఏవో ఆశలు రేకెత్తిస్తారు. కానీ ఆమె ప్రేమను పొందే అదృష్టం ఏ ఒక్కరికో దక్కుతుంది.

జానపద గేయాలు అలవోకగా వర్ణించబడే ప్రేమానురాగాలు, నిసర్గ మనోహర భావ విరాజితాలు

ధనుర్మాసంలో కన్నెపిల్లలు తెల్లవారుజామున నిద్రలేచి ముంగిళ్ళ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మనని పేర గోమయంతో ముద్దలు చేసి పూలతో అలంకరించి పూజిస్తారు. మంచి ముగుణ్ణివ్వమని మనసారా కోరుకుంటారు.

పాడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన ఇంటిని వదిలి కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితాన్ని గడపడం ఎంత తమాషా. పుట్టినింటికి మెట్టినింటికి వారధి వంటిది స్త్రీ. ఆమె పుట్టినింట్లోనూ మెట్టినింట్లోనూ అందరికీ ప్రేమపాత్రురాలు కావాలి. పుట్టింటి పురోభివృద్ధిని, అత్తింటి సౌభాగ్యాన్ని అహరహము ఆకాంక్షిస్తుంటుంది అతివా.

శిష్ట సాహిత్యంలో స్త్రీకి గల సోదర ప్రేమాభిమానాలు నిరూపితాలు. శూర్పణఖకు రావణాసురుని ప్రతాపం పట్ల ఎంతో ప్రత్యయమైంది. సుభద్ర తన అన్న శ్రీకృష్ణుని అండదండలు చూసుకుని మురిసిపోతుంది. శ్రీకృష్ణుడు సుభద్ర కంటే కూడా తన్ను విశిష్టంగా అభిమానిస్తున్నాడని ద్రౌపది ముచ్చటపడుతుంది. తెల్లారి లేస్తే ధాన్యం దంచుకుని కుటుంబాన్ని నిర్వహించుకోవలసిన స్త్రీ తన అన్నయ్యను చెవరోకళ్లు చేయించి పెట్టమని కోరుతుంది.

ఏ స్త్రీ తాను ఒంటరిగా పుట్టాలని కోరుకోదు. ఎంతమంది సోదరులుంటే ఆమెకంత బలం. ముగ్గురన్నలతో పుడితే ఆమె నడుము నువ్వంచు చీరను కోరుతుంది. నలుగురన్నదమ్ములతో పుడితే నల్లంచు చీర కోరుతుంది. ఐదుగురన్నలతో పుడితే అద్దాల రవికనే కోరుకుంటుంది. అన్నలెక్కువయ్యే కొద్దీ ఆమె అంతస్తు పెరుగుతుంది. ఆ సోదర సంపదే ఆమెకు

ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో కామం ఒకటి. సకల ప్రాణికోటి సృష్టికే కాక సర్వప్రాణి సమైక్యానికి సుఖజీవనానికి కూడా కారణభూతమైంది శృంగార భావన. ఇలాంటి శృంగార రసానుభవం జానపద జీవనంలో సుసంపన్నంగా గోచరిస్తుంది.

ఏది ఏమైనా స్త్రీ జీవితం బాధ్యతాయుతమైంది. అదొక పవిత్ర యజ్ఞం. ఓర్పు, నేర్పు, తీర్పు ఆమె జీవితంలో ముప్పిరిగుంటాయి. స్త్రీ జీవితంలో మధురాతి మధురమైన దశ మాతృత్వాన్ని వహించడం. జీవితానికి సార్థకతను చేకూర్చే ఘట్టమిది. ఈ సాఫల్యాన్ని సమకూర్చుకోవడానికే ప్రతి మహిళ నిహితంగా తపస్సు చేస్తుంది. మరో తరానికి మార్గదర్శకురాలు.

మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీ సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ వై విజయలక్ష్మి, నిర్వహణ కీర్తిశేషులు శ్రీ కెవి హనుమంతరావు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్దిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 5,070 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
2: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా ఆప్ దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ క్యాపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్ హైయెస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కైసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
1: 5,000 मेगावाट तेलियाडे सौर विद्युत प्रोजेक्ट निर्माण

0: పుస్తకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 GWP మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తరువాత ప్రతి మెగావాట్కు 1 కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
1: ఇస్ స్కీమ్ మే టోటల్ 5,000 మెగావాట్ ఫ్లోటింగ్ సోలర్ పీవీ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ భారత్ మే క్రియేట్ కీ జాయేగి ఔర్ 5 సాల్ కీ స్కీమ్ మే 1 కరోడ్ పర్ మెగావాట్ కా ఇస్కా సపోర్ట్ దియా జాయేగా స్కీమ్ మే. 2 ఘంటే కి ఎనర్జీ స్టోరేజ్ బి స్కీమ్ మే రఖీ గయీ హై జిస్సే కి జో పీక్ డిమాండ్ హై ఉస్కో ప్రాపర్లీ మాడ్యులేట్ కియా జా సకే. ప్రాజెక్ట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్. సబ్సె అచ్చి బాత్ హై కి ఇస్మే ల్యాండ్ ఎక్విజిషన్ కి జరూరత్ నహీ హై ఔర్ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ కెనాల్స్ ఇండస్ట్రియల్ పాండ్స్ ఇన్ సబ్ కా ఉపయోగ్ కియా జా సక్తా హై ఔర్ ఏక్ అడిషనల్ బెనిఫిట్ యే మిలేగా కి జో పానీ కా ఎవాపరేషన్ హో జాతా హై వో బచేగా.
0: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్ను ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్ను నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपनी सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है. आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है.
0: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల

రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకేతాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట పవిత్ర బంధం. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం, గీతరచన ఆరుద్ర. ఈ పాటను కోరిన శ్రోతలు ఎద్దుమేలారం నుండి బాలకృష్ణ, శారదా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్టం ఏది అని అడిగాను కదా. సో ఇక మనమైతే హరివేలు ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. మరి మనకు వచ్చిన మెసేజెస్ విషయానికి వచ్చేస్తే, పెడన జోగునందన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మాకు వచ్చిన మెసేజ్ ప్రసాద్ గారు ఎల్ఎస్

సి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. చల్ల పందిరమ్మ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. హాయ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, కానీ ఇది కాదండి, ఫస్ట్ ఒక స్టేట్ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఈ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. కొనకొండ్ల రమణారావు గారు, కవిత, జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ తేజు గారు, బాగున్నారా అంటూ నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ గా పెట్టారు. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజి, సక్కుబాయి, మహబూబ్ నగర్ జిల్లా ముసపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే రాలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి అంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. శ్రావ్యశ్రీ, పండు, అర్జున, జ్యోత్స్న, మున్నయ్య, మున్నేష, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు జోరుగా హుషారుగాలో గుడులు టెంపుల్స్ గురించి చాలా బాగా చెప్పారండి అంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్. ఇక క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయని అంటున్నారు. ఇంకా ఆన్సర్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ ఏం లేదండి, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో మనం ఇండియన్ బ్లాక్ చెర్రీగా పిలుస్తాం, నేరేడు పండ్లు అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో. ఇది ఇందాకే చెప్పేసి ఉంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది ఆన్సర్ అని చెప్పేసి. సో అప్పుడే అనకూడదు, తర్వాత చెప్దామని ఆగాను. ఓకేదా? సో మన దేశంలో జామున్ ఫ్రూట్ ని ఎక్కువగా అత్యధికంగా అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగా. సో ఇంకా ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్, లక్నో అంటూ మెసేజ్ చేశారు కానీ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్ కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఓకే దెన్. సో ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదన్నమాట ఆన్సర్, మహారాష్ట్ర. ఎక్కువగా మన ఇండియాలో ఈ బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ, మనం అచ్చ తెలుగులో నేరేడు పండు, సో ఇది ఉత్పత్తి చేసేది ఎక్కడ ఎక్కువగా అంటే మహారాష్ట్ర అనమాట. సో స్వదేశీ పండుగ పిలుస్తాం దీన్ని, అదనమాట విషయం. ఇంకొక రెండు మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా, వచ్చిన మెసేజ్ అదనమాట ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన జోరిగా హుషారుగా అయిపోయింది కదా హరివిల్లు ప్రోగ్రామ్ లో.

ఎస్ భాస్కర్ గారు పెడర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా మహారాష్ట్ర అని చెప్పేస్తూ. ఓకే, దెన్ ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ మన హరివెల్లు ప్రోగ్రామ్ లో బ్రహ్మోస్ మిసైల్ గురించి వినే ఉంటాం కదా, సో బ్రహ్మోస్ క్షిపణి, మరి ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ది చేసింది? మరి విన్నారు కదా, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి అభివృద్ది చేసింది? మరి వింటే కనుక ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి. బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ది చేసింది? సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: के लिए तीन श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ एआई तकनीशियन, उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी सीएससी केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:40 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ధ్రువ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నేను అడిగాను మిమ్మల్ని, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ది చేసింది? మరి ఆన్సర్స్ అయితే నాకు ఇప్పటిదాకా చాలా మంది పంపించేశారు. 25 మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం.

ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ లక్ష్మీ నరసింహ యాదవ్ సక్కుబాయి మెసేజ్ చేశారు కానీ దుబాయ్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వినమూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం గారు. ఓకే దెన్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి రాజవరం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్సన్ ఫ్రం విజయవాడ తేజు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్రావు, స్వరూప, రవీనా, కొమరం భీం డిస్టిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం, సో అందరూ కరెక్ట్ గానే గెస్ చేసేసారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి, బ్రహ్మోజ్ అని వినగానే మనకి ఖచ్చితంగా ఇండియా అండ్ రష్యా కలిసి పనిచేశారని ఈజీగా తెలిసిపోతుంది. సో బ్రహ్మోజ్ క్షిపణిని ఏ దేశంతో కలిసి ఇండియా పనిచేసింది అంటే రష్యా. సో రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన హరివిల్లులో అడగబోయేది ఏంటంటే, సో ఈ రోజు మన హరివిల్లు ప్రోగ్రామ్ లో మోడర్న్ ఇండియా 1885 to 1947 ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? సో విన్నారు కదా, మోడర్న్ ఇండియా 1885 to 1947 ఇది ఆ బుక్ పేరు. సో మోడర్న్ ఇండియా 1885 to 1947 మరి ఈ పుస్తక రచయిత ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే దూకుడు ఫిల్మ్ నుంచి సాంగ్ వినేసాం. నేను మీ ఆర్జే తేజు అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మోడర్న్ ఇండియా 1885 to 1947 పుస్తక రచయిత ఎవరు అని అడిగాను కదా. మరి చూద్దాం. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. కొనగొండ్ల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం చెన్నై కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంగ్స్ చాలా బాగున్నాయంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆన్సర్ కూడా పంపించారు. కొడుమూరు ఊర్మిళ వీరేష్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నూరుల్ అయాన్ అండ్ ఇనయా మీర్జా, ఎండి సిరాజుద్దీన్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ శ్రీరంగపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ లక్ష్మణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఏంటో అర్థం కాలేదండి మీరు పెట్టింది. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్. వెంకట నారాయణ గారు అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పసుపులేటి వెంకటరత్నం గారు వెనుమూరు నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రోజు షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆన్సర్ ఎక్కడ, శివకుమారి గారు బదర్పాల్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇదే అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్. టైం ఎగ్జాక్ట్లీ 10:54 అలా దాటి సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సుమిత్ సర్కార్. మరి 1885-1947 మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని రచించింది సుమిత్ సర్కార్ అనమాట. సో మీకు అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫిజియోథెరపీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మరి ఈ సుమిత్ సర్కార్ గారు ప్రముఖ చరిత్రకారుడు అనమాట. 87 వయసులోనే 13 ఆగస్టు 2026 అంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖ పండితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందనమాట. మెయిన్ గా ఈ మోడర్న్ ఇండియా 1885-1947 అనే బుక్ ని మాత్రం తొలిసారిగా 1983 ప్రచురించడం జరిగింది. మరి ఈ పుస్తకం మెయిన్ గా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారిస్తూ రైతులు గురించి, కార్మికులు, అలాగే గిరిజన

వర్గాల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపిస్తుందన్నమాట ఇది. సో చాలా బాగా రాసిన పుస్తకం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మన హరవిల్లు ప్రోగ్రామ్. సో విని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ షోలో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతర్లన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతీయ FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మే. మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును

అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,550 కోట్లు, ప్లాంట్ మెషినరీ కోసం 3,570 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్టంలో పీఎం కోసం కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులు ఇవ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్ని బస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు జల్జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. కమర్షియల్ మాస్ మూవీస్ అంటే కేవలం ఫైట్స్, పాటలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇవే మనకు గుర్తొస్తాయి కదా. కానీ అవే ఎలిమెంట్స్ కు ఒక అద్భుతమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని లేదా ఒక మంచి సోషల్ మెసేజ్ ను జోడించి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి డైరెక్టర్స్ లో కొరటాల శివ గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి వారి సినిమా ముచ్చట్లను మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. '13లో ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి మిర్చి ఈ సినిమాతోనే కొరటాల శివగారు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో శివగారు చూపించినటువంటి పాయింట్ ఉంది చూసారా, అది వేరు. కత్తిపట్టి శత్రువుల్ని చంపడం కన్నా శత్రువును ప్రేమతో గెలవడమే అసలైన గొప్పదనం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా మనకి చూపించారు. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాతో ప్రభాస్ కు బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని సినిమా విషయాలు అయితే మాట్లాడుకుందాం. వరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మిర్చి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల గురించి అండ్ మహేష్ బాబు గారి కెరీర్ లోనే ఒక మంచి ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు 2015లో రిలీజ్ అయినటువంటి శ్రీమంతుడు మూవీ. కోట్లు ఉన్నా కూడా ఒక పెద్ద ధనవంతుడు కొడుకు తన మూలాలను వెతుక్కుంటూ ఒక వెనకబడిన పల్లెటూరుకి వెళ్లి ఆ ఊరిని ఎలా దత్తత తీసుకుని డెవలప్ చేశాడు అనేటువంటి కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం, తిరిగి దానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ సమాజంపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా తర్వాత నిజ జీవితంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఊర్లను దత్తత తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వచ్చినటువంటి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు 2016లో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ మూవీ. ఎన్విరాన్మెంట్ ని ప్రేమించే యువకుడు, సమాజంలో అన్యాయం జరిగితే తిరగబడే ఒక గ్యారేజ్. సో ఇలా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమా ద్వారా. ఒకవైపు నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు ఈ సినిమా ద్వారా. సో మరి జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అలాగే కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారు చేసినటువంటి మరొక వండర్ భరత్ అని నేను. విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు అరుకోని పరిస్థితుల్లో సీఎం అయితే పాలన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తీర్చిదిద్దారు. మనం చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అని నమ్మేవాళ్ళం కదండి. అయితే బాధ్యత లేనివాడు మనిషే కాదు అనేటువంటి సింపుల్ లైన్ ని బేస్ చేసుకుని రాజకీయాల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఎలా ఉండాలో ఎంతో పవర్ఫుల్ గా ఈ సినిమా ద్వారా చూపించారు అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆచార్య అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ కొరటాల శివగారి దర్శకత్వంలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన సినిమాల గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించినటువంటి సినిమా దేవరా పార్ట్ 1. సో సముద్ర తీర నేపథ్యంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ విజువల్ యాక్షన్ డ్రామా సినిమా ఇది అని చెప్పొచ్చు. అక్రమ స్మగ్లింగ్ చేసేటువంటి మనుషులలో తప్పు చేయడానికి భయపడేలా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించే నాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పొచ్చు. భయం అనేది కేవలం బలహీనత కాదు, అన్యాయం జరగకుండా ఆపే ఒక బాధ్యత అని ఇదొక డిఫరెంట్ ఫిలాసఫీని చాలా బాగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు అని చెప్పొచ్చు. అండ్ వీరి సినిమాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విలనిజం వెనక హీరో చేసే ఫైట్ వెనక ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో హీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మన కొరటాల శివగారు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవరాయ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

అదండి మ్యాటర్. కొరటాల శివగారి సినిమాల గురించి మాట్లాడుకుంటే కేవలం కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా మన సామాజిక బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది మన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అర్థం. కొరటాల శివగారు తన సినిమాలతో మనకు నేర్పించింది అదే. ఒక మనిషిగా పుట్టినందుకు మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో శ్రీమంతుడిలో చెప్పినట్టు సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా, మరి దానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది డబ్బు మాత్రమే కానక్కర్లేదండి. పర్యావరణాన్ని కాపాడడం, పక్కవాడికి కష్టం వస్తే సాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మనకున్నటువంటి కనీస సామాజిక బాధ్యతలే కదా. సినిమా థియేటర్లో హీరో పర్యావరణం గురించి మాట్లాడుతుంటే అక్కడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ బయటకు వచ్చాక మనం కూడా ఒక మొక్క నాటగలిగితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే అదే కదా ఆ సినిమా సాధించినటువంటి అసలైన విజయం. ఒక మనిషిగా మనకు సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఇదన్నమాట, మనకు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మనల్ని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడానికి మనకి ఒక రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది కొరటాల శివగారి సినిమాల ద్వారా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రిక్వర్వ్ మహిళల టీమ్ గోల్డ్ ఫైనల్.

లో భారత్కు చెందిన భావన పూజ చైనాకు చెందిన లియాండ్ చన్యుల్తో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత్ జోడి లక్ష్యంగా పెట్టుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తాచాటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన 5వ స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డుల్లో మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకుని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్వచ్ఛవాయు దివస్ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఆహార భద్రతా సంస్థ దక్షిణ జోన్ అంతర్రాష్ట కళా ప్రదర్శన పోటీలు ఆ సంస్థ దక్షిణ జోన్ కార్యనిర్వాహక సంచాలకులు జసింత లాజరస్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఎఫ్సీఐ చెన్నై జోనల్ కార్యాలయానికి చెందిన జట్టు పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సారి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వింటారు.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఏంటో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12:10 అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి ఈ రోజైతే మీకు తెలుసాలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మామూలుగా మనం ఎటన్నా టూర్ వెళ్ళాలనుకోండి, ఏం చూస్ చేసుకుంటాం? ఎక్కువగా హిల్ స్టేషన్స్ చూస్ చేసుకుంటాము, బీచెస్ ఉన్నాయా లేదా అని చూస్తాము, లేదంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఎక్కడున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. కానీ భూమి లోపలే ఒక వింత ప్రపంచం ఉంటే, సో మరి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకోవట్లేదా? సో ఇలా వింత ప్రపంచాన్ని మనకు చూపించేటువంటి కొన్ని వందల శతాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి ప్లేసెసే గుహలు. సో ఈ కేవ్స్ గురించి, ఈ కేవ్స్ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఎక్కడ ఏ అతుకు లేకుండా ఒకే ఒక్క భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చి ఈ భారీ ఆలయాన్ని, గుహలను నిర్మించారు. అండ్ నిజంగా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా. మీలో ఎంతమంది చూశారు చెప్పండి ఈ కైలాసనాథ ఆలయం? చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు 4 టన్నుల బరువైన రాతిని ఇందుకోసం తొలగించారట. అండ్ ఇప్పటికీ కూడా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీస్తో ఇలాంటి గుహాలయాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అని సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆ అద్భుతాన్ని ఖచ్చితంగా మనం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే. సో మరి ఇలాంటి మరిన్ని వింత విశేషాలన్నింటినీ మరి మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్.

0: చెక్కారు సర్కారు, ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
2: కిచెన్ కార్ కదా, స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతూనే కేల్తియా.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ కో జై బాలా.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work. For those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices, the Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories. Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period, 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్

2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను ఈశాన్య

రాష్టాల స్పూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అస్సామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్ తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్ తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్ లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అలాగే మేఘాలయలో ఉన్న క్రేమ్ లియత్ ప్రా ఈ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సున్నపురాయి గుహల వ్యవస్థ. సో దీని పొడవు ఎంతో తెలుసా? దాదాపు 34 కిలోమీటర్లు అనమాట. అంటే ఈ గుహ లోపలికి వెళ్తే ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ లాంటి పెద్ద పెద్ద హాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈ గుహల్లో పూర్తి స్థాయిలో వెలుతురు చూడని ఎన్నో రహస్య మార్గాలు ఇంకా ఉన్నాయట. అలాగే అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు, సో వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు కదా.

విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకు లోయలో ఉన్నటువంటి ఈ గుహలు కూడా ఒక సహజ సిద్ధమైన వింతే అని చెప్పొచ్చు. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం గోస్తని నది ప్రవాహం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే దీన్ని సరిగ్గా

పై భాగంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. గుహ లోపల నీటి చుక్కలు కింద పడి ఏర్పడినటువంటి స్టాల్కైట్స్, రాతి ఆకృతులు, శివపార్వతులు, ఇలా మానవ మెదడు ఆకారాల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని గుహల గురించి మరిన్ని వివరాలు, విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ సర్కార్ వారి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గుహల గురించి అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భీమ్టెక్

కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలగమనంలో వెనక్కి ప్రయాణించి ఆది మానవులు ఎలా బతికారో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భీమ్ భెట్కా కేవ్స్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. యునెస్కో గుర్తించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుహల్లో దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవులు గీసినటువంటి రంగురంగుల చిత్రాలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. వాళ్లు వేటాడే దృశ్యాలు, నాట్యాలు, మృగాల బొమ్మలు, సో ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో మనకి వాళ్లు ఇలా జీవించారా అని ఒళ్ళు గగ్గు పొడుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఆకట్టుకోవడమే కాదండి, ప్రకృతి చరిత్ర పట్ల మనలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. సో నెక్స్ట్ టైం మీరు హాలిడేస్ కి, నెక్స్ట్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా దసరా హాలిడేస్, సో ఇలా హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా, సో మరి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఈసారి ఏ హిల్ స్టేషన్స్కి వెళ్దాం, ఏ బీచ్ ప్లేసెస్ కి వెళ్దాం అనే కాకుండా ఇలా గుహలు, నేచురల్ గా కేవ్స్ ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఎన్నో ప్రదేశాల గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, సో అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, అండ్ అంతేకాదు మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మన దేశం పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది. సో ఇదన్నమాట మరి మనం మీకు తెలుసుకోవడం, అండ్ నెక్స్ట్ మరి ధీరా ప్రోగ్రామ్ లో అయితే మనం మీట్ అవుదాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
4: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసికట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14939 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి చేస్తూ 35315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ధీర ప్రోగ్రామ్ కేతి మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే మరి మనకు శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్ కదండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజు మంగళ శుక్రవారాల్లో పూజలు చేసుకుంటాం, లక్ష్మీదేవికి నోములు నోచుకునే వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తుంటారు కదా. అయితే మనం నార్మల్ గా ఏంటి అమ్మవారిని అలా పటంలో చూసి నమస్కరిస్తూ ఉంటాం కదా. కానీ ఒకసారి నిశితంగా గమనిస్తే అమ్మవారు ఆ అష్టలక్ష్ముల రూపంలో ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మన అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా ఇలా ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి ఆధునిక మహిళే నేటి అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పచ్చు. ఎస్, సో మరి ఈరోజు మన షోలో ఇలా ఆధునిక నారీమణులు అష్టలక్ష్ముల రూపాలుగా సమాజంలో ఎలా వెలుగుతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ ట్యూన్ ఇన్. ముందుగా చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి గురించి చెప్పాలి. ఆదిలక్ష్మి అంటే జ్ఞానానికి మూలం, మూలానికి ప్రతీక, ఇంటికి మూల స్తంభం మహిళ కదండి. ఆధునిక మహిళ తను చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ సంస్కారవంతమైనటువంటి కొత్త తరానికి పునాది వేస్తుంది. అందుకే మన ఆధునిక ఆదిలక్ష్మి అని చెప్పచ్చు. అండ్ అలాగే ఆదిలక్ష్మి ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీక, అన్ని శక్తులకు మూలం ఎలా అంటామో అలాగే ఆమె మనకు జీవితంలో ధైర్యం, ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం అవసరమని గుర్తు చేస్తుంది. సో ఇలా ఎన్నో సమస్యలను ఇప్పటి ఉన్నటువంటి మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేటువంటి ప్రతి మహిళలో ఆదిలక్ష్మి శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటారు? సో మరి ఇలా మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆధునిక మహిళల్లో అష్టలక్ష్ముల రూపాల్ని ఎలా చూడొచ్చు కూడా తెలుసుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకైతే మీ అందరి ముందుకు వచ్చేస్తుంది చిత్ర గారి వాయిస్ లో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆది లక్ష్మణులను మరి ఆధునిక మహిళల్లో ఎలా మనం చూడాలనుకుంటున్నాం, అష్ట లక్ష్ముల రూపాలను అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే పోషణకు ప్రతీకగా చెప్తారు కదండి. ఒకప్పుడు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం అనుకున్నటువంటి మహిళలు ఈ రోజు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి పోషణను అందిస్తున్నారు. సో ఏ ఇంట్లో అయితే ఆకలి అనేటువంటి మాట వినపడకుండా చూసుకునేటువంటి అమ్మ ఉంటారు కదా, సో ఆవిడే మన ధాన్యలక్ష్మి అని చెప్పచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాలు వివిషయాలు అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్దికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ

ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

0: చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22 తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY ద్వారా అర్హులైన గర్భిణీలు బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి THR కిట్ కూడా ఇస్తారు. THR కిట్ లో రాగి పిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాప.
0: వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: ఆదివారం ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయడం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే నాలుగు వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణాజిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: FM 101.3.

ఎస్, మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మరి మనకు కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజుల్లో మహిళలు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు అనమాట, ఇలా షిఫ్ట్ చేస్తూ.

కానీ ఇప్పటికీ రక్షణ లేకపోవడం, ఆఫీసుల్లో వేధింపులు, అండ్ రీసెంట్ గా మనం చూసినటువంటి పబ్లిక్ సేఫ్టీ దగ్గర కూడా ఎన్నో ఇష్యూస్, ఇవన్నీ కూడా మహిళల విషయంలో పెద్ద సవాళ్లుగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మహిళ ధైర్య లక్ష్మిగా మారుతుంది. భయపడి ఇంట్లో కూర్చోకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటూ తోటి మహిళలకు అండగా నిలబడుతూ తన భద్రతను తానే కాపాడుకుంటుంది ధైర్యలక్ష్మిగా మారుతున్నటువంటి మహిళ. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్, సో ఇలా ఆన్లైన్ ట్రోలింగ్, ఇలా ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి డిజిటల్ సమస్యలను మహిళలు ఫేస్ చేస్తున్నారు. కానీ మన లక్ష్మిలు ఏం చేస్తున్నారో తెలుసా? విద్యాలక్ష్మిగా మారి ఇందుకు లొంగిపోవడం లేదు. టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ క్రైమ్ పోలీసింగ్ ను ఆశ్రయిస్తూ డిజిటల్ వరల్డ్ లో కూడా తమ హద్దులను, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వివేకంతో హ్యాండిల్ చేస్తూ నిరూపిస్తున్నారు. అలాగే ఇవాళ చాలా చోట్ల పురుషులతో సమానంగా పనిచేసి సమాన వేతనం తీసుకుంటున్నారు. అండ్ ఇవే కాదు, పెళ్లి కానీ, ప్రెగ్నెన్సీ కానీ, కెరీర్ లో గ్యాప్, సో ఇలాంటివి ఎన్నున్నా సరే ధనలక్ష్ములు వెనకబడడం లేదు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను వాడుకుంటూ ఫ్రీలాన్సర్స్ గా మారుతూ, అలాగే రీస్కిల్లింగ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా మళ్లీ కెరీర్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తున్నారు మన ధనలక్ష్ములు. సో ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎన్నో రకాలుగా ఇలా అష్ట లక్ష్ములుగా మారి ముందుకు వెళ్తున్నారనమాట. మరి మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరో చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఎస్, మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మారి మనకి కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే గజలక్ష్మి గురించి కూడా చెప్పాలండి. అంటే సమృద్ధికి గౌరవానికి ప్రతీక. నేటి లక్ష్ములు అలా అదే మన మహాలక్ష్ములు, మన మనింటి మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో సీఈఓలుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తూ సమాజానికి ఎనలేని గౌరవాన్ని సంపదను తెచ్చిపెడుతున్నారు. సో వారే మన గజలక్ష్ములు. అలాగే పిల్లల్ని కేవలం కనడమే కాదు,

వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ త్యాగంతో పెంచే ప్రతి తల్లిలోనూ మనకు సంతాన లక్ష్మిగా కనిపిస్తున్నారు. సో ఈ ఒక్కటేనా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారు ఎవరు అంటే, క్రీడల్లో మెడల్స్ సాధిస్తూ మహిళలు స్పేస్ రీసెర్చ్, సో ఇలా ఇస్రో ఎన్నో రంగాల్లో వాళ్ల సత్తాన్ని చాటుతున్నటువంటి మహిళలు ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా విజయం అనేటువంటి జెండాను ఎగరేస్తున్నటువంటి మహిళలే నేటి విజయలక్ష్ములు అని చెప్పచ్చు.

సో విన్నాం కదా, రూపాలు ఎనిమిదైనా ఈ అష్టలక్ష్ముల శక్తులన్నీ కలగలిసినటువంటి ఒకే ఒక అద్భుత సృష్టి మహిళ. ఆధునిక ప్రపంచంలో ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎంత భక్తితో కొలుస్తామో, మన ఇంట్లో మన సమాజంలో ఉన్నటువంటి ఈ ఆధునిక లక్ష్ములను కూడా అంతే గౌరవించాలి. వారికి సమాన అవకాశాలు ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారికంటూ ఒక సురక్షితమైన సమాజాన్ని అందించడం, ఇవి మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన హారతి. సో ఇదన్నమాట ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్ అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మరి వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్. సో మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ తో పాటు ఆన్సర్ ని కూడా కలిపి మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడే సందడిలో. మనం ప్రతిరోజు ఎన్నో 10 రూపాయల నోటు, 20 రూపాయల నోట్లు ఇలా నోట్లు చూస్తూనే ఉంటాం కదా. అయితే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866244884. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సర్దుకుపోదాం రండి.

మిస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? సో వెంటనే అలా తీసి చూసి చెప్పేస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం, మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఓకే ఒకడు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో జిక్కి గారు అలాగే జమున గారి వాయిస్ లో ఉన్నటువంటి వణుకు ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి గారు బాగున్నారా మేడం అంటూ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎస్ సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేశారండి. ఎస్ కరెక్టే. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం వింజామూర్ నెల్లూరు జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, సమత గారు ఎలా ఉన్నారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలాగే రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో వీరందరూ కూడా పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరీముల్లా గారు భీమవరం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మస్తాన్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళీ లక్ష్మి గారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి, సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే వచ్చేసారన్నమాట. సో మన లిజన్స్ పంపించినవి అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వంశానికొక్కడు.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సందడి సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాంబాబు గారు ట్రైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. అలాగే సందడి సందడికి వెల్కమ్ అంటూ చిలుక నారాయణ అన్సూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్, సో సైదా నర్సారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్ రెడ్డి వారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి పంపించారు శంకర్ గారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సందడి సందడికి స్వాగతం తెలుపుతూ పంపించారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎల్లప్ప గారు రాయచూర్ జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాశీపురం నుంచి కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు పంపించారు పాకాల్ మండల్ పదిపుట్ల బయల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ రి గారు మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి. అండ్ అలాగే ఆదర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, సో కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి, సో మీరు ఆల్రెడీ మెసేజ్ పంపించారు, నేను చదివాను, మీరు మళ్ళీ పంపిస్తే ఎలా అండి. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్ముకూరి సుబ్బారావు గారు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఓ సూపర్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. సో నేను చదువుతానండి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రామసుందరి గారు నెల్లూరు నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, భానుముక్కల నుంచి మౌలాలి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజ్ గారు పెడ నుంచి, నంద్యాల నుంచి పాషా గారు, అలాగే పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అలాగే పీలేరు నుండి పవన్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు, అలాగే ధను గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అని అడిగాను. అండ్ ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన దేశంలో 1 రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి, సో వారి సంతకం ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కరెన్సీ నోట్లపైన అంటే 2 రూపాయల నోటైనా, 5 రూపాయల నోటైనా, 10 రూపాయల నోటైనా, 500 నోటు వరకు కూడా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ సంతకం ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కూడా అలా గుర్తు పెట్టుకుని మా అందరికి కూడా గుర్తు చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇంతకీ మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ట్రై చేశారా? పేపర్, పేపర్ లానే ఉంటుంది కదా. సో మరి పేపర్లు ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి. సో మరి క్వశ్చన్ అయితే అదనమాట, మరి మనం భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లు వేటితో తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ పోస్ట్ మ్యాన్.

0: FM 101.3.
1: మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మన దేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మెటీరియల్ తో తయారు చేస్తారో అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ శాస్త్రి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ బళ్ళారి నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఒకే ఒకడు గారు శాంతినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర అభివృద్దిపై మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పతకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సందేశంతో నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడం, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వెల్కమ్ బ్యాక్ టు సండే సండే. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన లిజినెస్ పంపించినవి చూసేద్దాం. కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే రాజేష్ అంబిక, ప్రేమ్సాయి వరుణాదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, అలాగే కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాజశేఖర్ రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి, అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రాజుల నుంచి సంధ్య గారు అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అలాగే పత్తిన్ ఓకే పోరంకి నుంచి శ్రీనివాస్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా కోనెగొండ్ల నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, అలాగే సర్దార్ మౌలాలి గారు అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు గారు అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనుద్దీన్ స్నేహభాను గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు, అలాగే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి అండ్ గడ్డం మంకయ్య గారు బందరపల్లి నుంచి, శివకుమార్ గారు మదనపల్లి నుంచి అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తానండి, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్పేసి టైం అయితే వచ్చేసింది కదా. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావెల్ల నుంచి అండ్ అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. అండ్ సో అదనమాట, ఇవి అయితే మెసేజెస్ అయితే ఇవి. అండ్ ఇంకా మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మన భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని అడిగాను కదా. సో భారతదేశ కరెన్సీ నోట్లను మామూలుగా అయితే వుడ్ పల్ప్ తో తయారు చేస్తారు. అయితే ఇవి 100కు 100% పత్తి కాటన్, అంటే 100% కాటన్ తో తయారవుతాయన్నమాట. సో వుడ్ పల్ప్ తో కానీ కాటన్ తో కానీ ఎక్కువ కాటన్ తో తయారు చేస్తారనమాట. అండ్ ఎందుకు అంటే నోట్లను మనం పదే పదే మడత పెడుతుంటాం కదా, సో కొన్ని కొన్నిసార్లు నలిగిపోతుంటాయి లేదా పొరపాటున నీళ్లలో అలా పడిపోతుంటాయి కదా. సో ఇలా నానినా కూడా త్వరగా చిరిగిపోకుండా ఉండడానికి ఈ కాటన్ మెటీరియల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే పత్తితో చేయడం వల్ల కరెన్సీ నోట్లను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాంటి టెక్స్చర్ ఉంటుంది, కొంచెం రఫ్ గా ఉంటుంది కదా. సో ఇలాంటి టెక్స్చర్ వల్ల కూడా అసలైన నోట్లని సులభంగా గుర్తించడానికి ఇలాంటి మెటీరియల్ తో తయారు చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా నోట్లు అంటే మనం వాడేటువంటి ఈ కరెన్సీ ఏదైతే ఉందో అవి మరింత బలంగా ఉండడానికి పత్తి గుజ్జుతో పాటు జెలటిన్, బాల్సం, సో ఇలాంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా కలుపుతారనమాట. సో అందుకనే నోట్లు అంత గట్టిగా ఇన్ని రోజులు మన్నికతో ఉంటున్నాయి. బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే అలాంటి కరెన్సీ నోట్ల మీద పేర్లు రాయడం, నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా కరెన్సీ వేస్ట్ అయిపోతుంది. అవంతా ఏంటి అనేది మనం ఇంకొకసారి షోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం.

అండ్ దానికి రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి నేను రెడీగా ఉంచుతాను. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్ లో కేవైసీ చేయాలి, ఈ కేవైసీ అని ఇలాగా చెప్తున్నారు కదా, అసలు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: FM 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించారు, కేవైసి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారనమాట. అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, కనకారావు గారు పెడన్ నుంచి, అండ్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, అండ్ ఇంకా అభిమన్యు గారు బచ్చుపల్లి నుంచి, రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ తోంతి అనంతపురం నుంచి, అండ్ రామసుందరి గారు నెల్లూరు నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, గౌస్ గారు అనంతపురం నుంచి, దిలీప్ అనంతపురం నుంచి, అండ్ తిరుపతి నుంచి పూర్ణ గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు, సూపర్. అండ్ ఇంకా నాగమణి గారు అనంతపురం నుండి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే ఇమాం బీగా అండ్

మల్లెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కామారెడ్డి నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే నరేష్ అండ్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి, జాప భూమేశ్వర భూలక్ష్మి గారు వెల్లుల్ల నుంచి, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, మధుప్రసాద్ తిరుపతి నుంచి, గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి, అనంతపురం నుంచి, రామాజనేయులు వనిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కొత్తగూడెం యాకూబ్ ఆశా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రేవతి రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సర్దార్ గారు మౌలాలి నుంచి, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు గుంపా రమణ గారు పాతకొట్టం కోటనందూర్ కాకినాడ నుంచి. సో సూపర్ అండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి రాజు గారు వీక్లీ బజార్ నుంచి, సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమవరం నుంచి కరీముల్లా గారు, అండ్ ఇంకా రాజం నుంచి సంధ్య గారు, శివకుమార్ మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా కేవైసి అంటే చాలా సింపుల్, నో

ఒక అధికారిక ప్రక్రియే ఈ కేవైసీ అన్నమాట. సో మనీ లాండరింగ్ కానీ ఆన్లైన్ మోసాలు కానీ ఫ్రాడ్స్ కానీ జరగకుండా అడ్డుకోవడానికి మన దేశంలో ఆర్బీఐ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసిందన్నమాట. అండ్ అలాగే మరి ఈ కేవైసీ మీకు కంప్లైంట్ అంటే మీరు కంప్లీట్ అయిందా అని చెప్పి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీలో కూడా రకాలు ఉంటాయి, మొత్తం 4 రకాల కేవైసీలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కేవైసీ, అంటే జస్ట్ వాళ్ళకి ఏమేమి, ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి పాన్ కార్డ్ జిరాక్స్ కానీ లేకపోతే మీ ఆధార్ జిరాక్స్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఇవన్నీ కూడా మీరే డైరెక్ట్ గా బ్యాంకుకి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది పేపర్ వర్క్ తో రిలేట్ అయినటువంటిది ఫిజికల్ కేవైసీ. అండ్ నెక్స్ట్ ది ఎలక్ట్రానిక్ కేవైసీ, అంటే ఇది చాలా ఫాస్ట్. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ నెంబర్ కి రిలేట్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలా ఓటీపీ ఎంటర్ చేయగానే సెకండ్స్ లో మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతాయన్నమాట. సో ఇది ఈ కేవైసీ, అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సికేవైసీ అంటారు, అంటే సెంట్రల్ కేవైసీ అన్నమాట. అంటే మీరు ఏదైనా బ్యాంక్ లో సబ్మిట్ చేసినటువంటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెంట్రల్ డిజిటల్ లాకర్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మీరు వేరే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్రతిసారి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇలా మాకు సికేవైసీ అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వికేవైసీ అంటారు, అంటే వీడియో కేవైసీ అనమాట. సో ఇప్పుడు జనరేషన్ బాగా ఫాలో అవుతుంది, జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్ కెమెరా ఆన్ చేస్తే సో బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లోనే మీ పాన్ కార్డ్ ఒరిజినల్ చూపించేసి ఫోటో క్లిక్ చేస్తే ఇలా సింపుల్ గా కేవైసీ అయితే పూర్తి అయిపోతుంది. బట్ ఈ వీడియో కేవైసీ ఏదైతే ఉందో సో ఇలాంటివి కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన అకౌంట్ అనేది సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా సైబర్ నేరగాళ్ళు మన పేరుతో ఫేక్ అకౌంట్లు తెరవకుండా ఉండడానికి ఈ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పెద్ద కంచుకోట లాంటిదన్నమాట. సో అదనమాట. అందుకని బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మరి మీ కేవైసీని అయితే అప్డేట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ కేవైసీ గడువు అయిపోతుంది, వెంటనే మేము పంపించే లింక్ను ఓపెన్ చేయండి, మీ పాస్వర్డ్ చెప్పండి ఇట్లాంటి అస్సలు నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట సంగతి. సో బీ సేఫ్ అండ్ బీ స్మార్ట్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సందడే సందడిలో అంటే, మనకు తెలుసు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా మంది దేవుళ్ళని పూజిస్తారు. అయితే ఒక దేశంలో రావణాసురుడిని పూజిస్తారనమాట. ఇంతకీ అది ఏ దేశమో మీకు తెలుసా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు? మరి ఈ క్వశ్చన్ కే కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నాయక్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

చూసేద్దాం, ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను కదా. అండ్ మరి చూసేద్దాం. అండ్ ఈ రోజు అసలు రిప్లైస్ అయితే మామూలుగా లేవన్నమాట. అసలు అలా క్వశ్చన్ అడగడమే ఆలస్యం. ఆల్మోస్ట్ హాఫ్ సెంచురీ అలా టకటక దాటేసి వెళ్ళిపోతున్నాం కూడా. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సో. మరి పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రజలకు ఇది ఒక అవగాహన, మంచి ఆలోచన కూడా అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి సంధ్య గారు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధ్యప్రదేశ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు ఓకే పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అంటూ పంపించారండి, హాయ్ అండి. అలాగే రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి చాలా లేట్ అయిపోయారు ఈరోజు, ఓకే నో ప్రాబ్లం. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సూపర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా హౌస్ గారు అనంతపురం నుండి పంపించారు బట్ కాదండి. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భీమవరం నుంచి కరీముల్లా గారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, అలాగే అభిమన్యు గారు బచ్చిపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే కాశీపురం కురుమూర్తి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే శ్రీలంక గారు, సారీ మాధవి ఆంజనేయులు గారు భూతాం పోజంపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం. ఓకే సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు, అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అలాగే చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, అలాగే పెద్దమస్తాన్ రావు గారు మంగళగిరి నుండి, రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చూసేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, భానుముక్కల నుంచి సర్దార్ మౌరాలి గారు కరెక్ట్ ఆన్సర్, నాగరాజు గారు కడప నుంచి, అలాగే తిరుపతి నుంచి దివ్య సుధారాశిని అని పంపించారు పేరు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లుల నుంచి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ నవీన్ దజిత ఆదిలాబాద్ నుంచి, యాకూబ్ పాషా నూర్జహాన్ నుంచి, సారీ యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి, అండ్ నల్లమ్మ గారు అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అన్నాథ గారు, అలాగే గుంప రమణ గారు పాతకొట్టం కోటనందు నుంచి, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, అండ్ నాగార్జున లక్ష్మి వయంపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్.

అండ్ ధనంజయ్ గారు అనంతపురం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అలాగే గౌతమ్ సాయి ఆత్మకూరు నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, శివకుమారి గారు మదనపల్లి నుంచి, అండ్ శేఖర్ గారు వికారాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామకృష్ణయ్య గారు శ్రీ చేబ్రోలు నెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు పొద్దుటూరు కడప నుంచి, అండ్ మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ మర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేవైసీ ఎంత ముఖ్యం చాలా బాగా చెప్పారు. అండ్ సందడే సందడి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మంచి అవగాహన ప్రోగ్రామ్ అని చాలా బాగా చెప్పారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు. అండ్ ఇంకా అండ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, అండ్ నల్గొండ సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓ సో వర్షం కారణంగా పవర్ లేకపోవడం వల్ల మీరు షో వినలేకపోయారనమాట, నో ప్రాబ్లం. అండ్ ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ వేదేపాలెం నెల్లూరు నుంచి, సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో మెయిన్ గా రావణాసురుడిని బాగా పూజిస్తారు. బట్ అక్కడ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ మన దేశంలో అంటే భారతదేశంలో కూడా కాకినాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల అంటే బిస్రక్ అంటే ఉత్తరప్రదేశ్ లో రావణాసురుడి జన్మస్థలం ఇది అని పూజిస్తుంటారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్ లో రావణాసురుడి భార్య అయినటువంటి మండోదరి పుట్టినటువంటి ఊరు ఇదేనని ఇక్కడ ప్రజల నమ్మకంతో, సో ఆయన్ని ఇంటి అల్లుడు లాగా 35 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్ లో, సో అక్కడ కూడా పూజిస్తారు. ఇలాగ మన భారతదేశంలో కూడా చాలా చోట్ల రావణాసురుడిని పూజిస్తారనమాట. సో అది మరి సంగతి. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మరి మన దేశంలో పత్తితో చేసినటువంటి కరెన్సీని యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో మరి ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ ని ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరొక చక్కటి పాట అయితే వింటూ

ఎస్, మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఎమ్మిగనూరు కర్నూల్ నుండి అర్చనా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కేవీసీ గురించి చాలా బాగా చెప్పారంటున్నారు. అప్పల్ రాజు గారు పెడ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. సో మంచి క్వశ్చన్స్ అడిగారు, అలాగే డబ్బు విలువ తెలియజేసే మంచి పాట ప్రసారం చేయగలరు అంటున్నారు. ఓకే. అండ్ మురళి గారు పంపించారు మెసేజ్, సో ఓకే థ్యాంక్ యూ. అలాగే నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుండి గౌస్ గారు రైట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, రాజుల నుంచి జయన్న గారు, భాస్కర్ గారు పెడ నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇమ్రాన్ ఖాన్ విజయవాడ నుంచి, సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేష్, అంబికా, ప్రేమ్సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద, జానకిరాజు గారు, నాసిక వేణు దేశాయపేట నుంచి, అండ్ రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, అండ్ గౌతమ్ సాయి కరివేన నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ ఇంకా నల్లమ్మ గారు పాపిన పాల్యం నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు, అలాగే నాగరాజు గారు పెడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి. అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, అండ్ ఇంకా వికారాబాద్ శ్రీ ఓకే నుంచి శేఖర్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెర్లూరు నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ వినిపించారు, సూపర్ సాంగ్స్ వినిపించారు, థ్యాంక్ యూ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే గుంపా రమణ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, నాగరాజు గారు అనంతపురం నుంచి, బాలాజీపురం వనస్థలీపురం నుంచి బాలాజీ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్ళకోట

నుండి దుబాయ్ భాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి పాటలు ప్లే చేశారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లని ఉపయోగిస్తారు అని అడిగాను. అండ్ మరి అదన్నమాట క్వశ్చన్ అయితే. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో అంటే 1988 నుంచి అదే ఫస్ట్ కంట్రీ అనమాట. మొత్తం ఆ కంట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి నోట్స్ అన్నిటినీ కూడా ప్లాస్టిక్ తో రీప్లేస్ చేసి కోమెమరేటివ్ పాలిమర్ నోట్ని లాంచ్ చేసినటువంటి దేశం. అండ్ ఆ తర్వాత చాలా కంట్రీస్ అండి ఇప్పటికి బాగా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, కెనడా, యూకే, వియత్నాం, రొమానియా, బ్రూనే. సో ఈ కంట్రీస్ అన్ని కూడా పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి అనమాట. వీటితో పాటు కొన్ని కంట్రీస్ పక్క ప్లాస్టిక్ నోట్స్ నే వాడుతున్నాయి, కొన్ని ఏమో పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మంచి పాటలు వినిపించారు మీరు వచ్చిన తర్వాత, విశ్లేషణ బాగుంది అంటూ పంపించారు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. అండ్ అలాగే బిట్రా సురేష్ నిర్మల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉట్కు నారాయణపేట నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి మల్లేశు గారు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో అదనమాట. సో ఇది ఇవాళ మన సందడే సందడి షో అయితే మరి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మరి మన సందడే సందడి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం బై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్టంలో గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్ రెండవ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్వచ్చవాయు సర్వేక్షన్ 2026 ఫలితాల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో కలిసి 2వ ర్యాంకు పంచుకుని 50 లక్షల నగదు బహుమతిలో 20 లక్షల రూపాయలు చేజిక్కించుకుంది. దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం 100% నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు బత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన పోలీసు స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ పోలీసు క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 గంటల 4 నిమిషాలు అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. మరి ఈరోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆ పాటల రచయిత అంటే మరి శ్రీమణి గారు అనమాట. సో శ్రీమణి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తుంది ముందుగా గీతా గోవిందం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అమ్మా అలా ఉంటే
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
0: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి

చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

ఎస్ ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందన్నమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి కేంద్రం నుండి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సినిమా పాటలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజకుమారుడు చిత్రం కోసం సుఖవిందర్ సింగ్ చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

మీరు వింటున్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుజాత పాడినటువంటి పాట. సంగీతం వందే మాతరం శ్రీనివాస్, సాహిత్యం భువన చంద్ర

తదుపరి మీరు వింటున్న పాట యొక్క చిత్రం పేరు చంటిగాడు. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి అయ్యర్ పాడినటువంటి పాట. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం జిల్లెల్ల వరప్రసాద్.

విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర భట్ల రవికుమార్.

మీరు వింటున్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు గుండె జారి గల్లంతయిందే. ఈ చిత్రం కోసం అనూప్ రూబెన్, శ్రావణి మరియు బృందం పాడినటువంటి పాట. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం కృష్ణ చైతన్య.

మీరు వింటున్న సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట గ్రీక్ వీరుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడినటువంటి పాట. సంగీతం దేవ, సాహిత్యం భువనచంద్ర.

పత్తిలి సత్యబాబు చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం శ్రీకృష్ణ, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

సింహరాశి చిత్రం కోసం ఉదిత్ నారాయణ మరియు సుజాత పాడినటువంటి పాట వింటారు.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే వినోద విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి 101.5 FM ద్వారా

బలాదూర్ చిత్రం కోసం కారుణ్య పాడినటువంటి పాట వింటారు. సంగీతం కేఎం రాధాకృష్ణన్, సాహిత్యం చంద్రబోస్.

మీరు వింటున్న సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట కిరాయి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల పాడినటువంటి పాట. సంగీతం చక్రవర్తి, సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి.

మీరు వింటున్న సినీ గీతల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట సింహాద్రి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

మీరింతవరకు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే

0: 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట స్థూల దేశీయోత్పత్తి జీఎస్డిపి 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక మూడు రంగాల్లో ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్, రెండు ఇండస్ట్రీ ప్రాజెక్ట్, మూడు సర్వీస్ సెక్టర్. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేటివ్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం, 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా రెండో దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని

0: అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్దతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 2019వ వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధ

0: సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. అసమ విధానసభాయా భూతపూర్వ సదస్యాయ విశ్రుత సంగీతజ్ఞాయ భారతరత్న విభూషితాయ డాక్టర్ భూపేన్ హజారికా మహోదయాయ తస్య శతతమే జన్మజయంత్యవసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షామంత్రి రాజనాథ సింహ, గృహమంత్రి అమిత శాహశ్చ అద్య స్వకీయాం భావపూర్ణాం శ్రద్ధాంజలిం సమార్పయన్. సాంప్రదాయిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రత్యపాది యత్ డాక్టర్ హజారికా మహోదయస్య స్వరమాధురి అసమ ప్రదేశస్య ఆత్మానం పూర్వోత్తర భారతస్య చ సాంస్కృతిక చైతన్యం సమగ్ర రాష్ట్రే ప్రాసారయత్. అపరస్మిన్ సందేశే ఉపరాష్ట్రపతినా రాధాకృష్ణ నిత్యమునా న్యరూపయత యత్ స్వీయేన ఆత్మస్పర్శినా సంగీతేన ఓజస్విభి శబ్దైశ్చ డాక్టర్ హజారికా అసమస్య పూర్వోత్తర భారతస్య అథ చ విశాల మానవ సంవేదనానాం జీవంతరూపం సంగీతబద్ధం అకరోత్. బాంబే ఉచ్చ న్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్ర మోదినం ప్రతి నవదశోత్తర ద్విసహస్రతమే వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. న్యాయమూర్తినః ఎన్ఆర్ బోర్కర్ ఇత్యస్య ఏకలపీఠేన రాహుల్ గాంధినః సా యాచికా నిరస్తీకృతా యస్యాం తేన స్వవిరుద్ధం న్యాయాలయేన ప్రారబ్ధస్య కార్యాచరణస్య ఆదేశః ఆక్షిప్తః ఆసీత్. తథాపి ఉచ్చ న్యాయాలయేన ఏకవింశత్యుత్తర ద్విసహస్రతమే వర్షే ప్రదత్తః స్వస్య సహ నిర్దేశః యథావత్ స్థాపితః యస్యాంతర్గతం దండాధికారిణః పురతః శ్రవణం షట్సప్తాహం యావత్ స్థగితం ఆసీత్. రక్షామంత్రి రాజనాథసింహ అద్య త్రిదివసీయ శ్రీలంకా యాత్రయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. తస్య యాత్రా భారత శ్రీలంకయోః మధ్యే ద్విపక్షీయ రక్షా సహకారస్య సాముద్రిక సహకారస్య సుదృఢీకరణోద్దేశ్యేన ఆయోజితా అస్తి. శ్రీలంకాయాః భండారనాయకే అంతారాష్ట్రీయ విమానస్థానకే శ్రీసింహస్య శ్రీలంకాయాః ఉపరక్షామంత్రి అరుణా జయశేఖరః శ్రీలంకాయాం భారతస్య ఉచ్చాయుక్తః సంతోష ఝాః చ హార్దం స్వాగతం కృతవంతౌ. అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాః విశ్వ దివ్యాంగ ధనుర్ క్రీడాయాః తృతీయ చరణస్య ఉపాంతిమే దివసే భారతీయ ధనుర్ధరైః త్రీణి పదకాని హస్తగతాని కృతాని ఇతి వార్తాః.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార వివరాలు. ఈ పూట రేపుదయం మేం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, కృష్ణాజిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పంటల ఉత్పత్తి నిపుణులు డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన అంశం గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. 10:00 ప్రహ్లాద చరిత్ర హరికథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. కథకులు మడమల రాంబాబు. 11 గంటలకు హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసేటువంటి మా కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అత్యాస గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో జామ సాగులో యాజమాన్యం సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యానాధికారి శ్రీమతి డి సంధ్యా గారితో పరిచయం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మీకు తెలుసా లైఫ్ ఫోన్ ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. నేటి మాట శీర్షికన ప్రజాకవి తెలుగు రచయిత కాళోజీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ మంచి మంచి సినిమా పాటలు వింటారు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ ఎల్ సుబ్బారావు. 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 సెమికాన్ ఇండియా 2.0 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపు ఉదయం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేం ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిఆర్ శ్రీనివాసమూర్తి బృందం పాడిన భజన కీర్తనలు వినే ముందు

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 5233316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్క్

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.
2: ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. సమయం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని

0: దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి పెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమాపేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మధుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నతస్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమాపేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: बायलेटरल द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी. रशिया और यूक्रेन की जो संघर्ष चल रही है उसके बारे में बात है. ये मुद्दा भी, बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్

0: కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close fellow neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటి సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పంటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు విషయంలో కానివ్వండి, పోషకాల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు.
4: నమస్కారం మేడం.
3: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి.
4: అవునండి.
3: కొన్ని ప్రదేశాల్లో వానలు పడుతున్నాయి, కొన్ని ప్రదేశాల్లో వానలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో ముఖ్యంగా ఈ కలుపు విషయంలో కానీ ఎరువుల విషయంలో
4: కానీ
3: ఎలాంటి యాజమాన్యం తీసుకోవాలంటారు?
4: ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి రైతులు కంపల్సరిగా ఏంటంటే ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షపాతం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే సమతుల్యంగా ఎరువులు అన్నది వాడాల్సిన అవసరం ఉందండి. ఇలా వాడడం వల్ల ఏంటంటే భూమిని పరిరక్షించుకోవడం అంటే పంటకు అవసరమైన పోషకాలు రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రీయ ఎరువులు గాని జీవన ఎరువులు గాని పచ్చిరొట్ట పంటలు ఇలాంటి వాటిని మనం సమతుల్యంగా వాడడం వల్ల ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నేలలో సేంద్రీయ కార్బనం కూడా కొంతవరకు పెరుగుతుంది, మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
3: అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలంటారు?
4: అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరిగా సమగ్ర పోషక యాజమాన్యం అన్నవి చేసుకుంటే మనకి నేలలో ఏంటంటే సారాన్ని పెంచుతుంది, అలాగే ఏంటంటే ఈ పోషకాలు కూడా సమతుల్యంగా మొక్కలకి అందేటట్టు హెల్ప్ అవుతాయి. అట్లాగే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెంచడానికి సరైన అవకాశం అండి. అట్లాగే పంట దిగుబడి కూడా మంచి నాణ్యమైన పంట అన్నది రావడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏంటంటే మనకి నేల అన్నది ఆరోగ్యకరంగా మెరుగుపడే అవకాశం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఉపయోగించడం వల్ల.
3: ఇప్పుడు సమగ్ర పోషక యాజమాన్యం చేసుకోవడానికి అసలు నేల అనేది ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలంటారు?
4: వివిధ పంటల్లో ముఖ్యంగా వరికి గాని మొక్కజొన్నకు గాని పప్పు ధాన్యాలు గాని అలాగే వాణిజ్య పంటలు ఇలాంటి వాటిల్లో ఈ సేంద్రీయ ఎరువులు ఈ పచ్చిరొట్ట పంటలు ఈ వర్మి కంపోస్టు ఈ జీవన ఎరువులు ఇలాంటివన్నీ మనకి ఉపయోగించడం వల్ల ఏంటంటే సేంద్రీయ పదార్థం అంటే నేలలో సేంద్రీయ కార్బనం అన్నది ఒకటి ఉంటుందండి. ఆ సేంద్రీయ కార్బనం అన్నది 0.75 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 0.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంతవరకు మన నేలలో సేంద్రీయ కార్బనాన్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా సేంద్రీయ పదార్థాలు అన్నది కంపల్సరిగా ఈ వానపాముల ఎరువుల మీద డిపెండ్ అవడం కానీ పచ్చిరొట్ట పంటల మీద డిపెండ్ అవడం కానీ లేకపోతే ప్రీ మాన్సూన్ రైస్ బెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు కంది మినుము పెసర అట్లాగే ఆముదము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు అందులోనే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించినవి మినుములు పెసలు అట్లాగే వేరుశనగ నువ్వులు ఇలాంటి విత్తనాలు పిఎండిఎస్ మనకి 32 విత్తనాలు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కిట్స్ అందజేస్తున్నారండి. అలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవడం వల్ల ఏంటంటే నేలలో సేంద్రీయ కార్బనం అన్నది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే పైపాటుగా వేసిన రసాయనిక ఎరువులు వేసినవి కరెక్ట్గా ఏంటంటే ఆ పోషకాలు మనకి మొక్కకు అంది మొక్కకు చక్కగా అన్ని పోషకాలు తీసుకొని మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి.
3: కాబట్టి సేంద్రీయ ఎరువులను రైతులు తప్పనిసరిగా వాడుకోవాలి.
4: అవునండి, కంపల్సరిగా.
3: ఇప్పుడు సేంద్రీయ ఎరువులు అంటే మనకి ఇప్పుడు పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువులు

0: అన్ని వాడుతూ ఉంటాం కదండి. ఇవి వాడటం వల్ల రైతులు రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటారు, వాటి మోతాదుని ఏమన్నా మనకు తగ్గించుకోవటానికి వీలవుతుందంటారు.
1: ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల 20-25% రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు అండి. తద్వారా ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా 20% వరకు తగ్గుతుందండి.
0: ఇందాక పచ్చి రొట్టె ఎరువులను కూడా వాడుకోవాలని చెప్పారు, భూమి సారం పెరగాలి అంటే.
1: అవునండి.
0: మరి ఈ పచ్చి రొట్టె పైర్లు వల్ల నేల ఎలా బాగుపడుతుంది అంటారు?
1: ఈ పచ్చి రొట్టె పంటలంటే మనకి జీలుగ, జనుము, పిల్లి పెసర ఇలాంటివి మనకి పచ్చి రొట్టె పంటలుగా పరిగణిస్తామండి. జీలుగ, జనుము ఇలాంటివి వేసుకుని అంటే పూత దశకి ముందు వరకు వేసి కళ్ళ దున్నుకోవడం గానీ, దీన్నే మనకి ఇంగ్లీష్ లో గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. అంటే పొలంలో విత్తనాలు వేసి పెంచి ఒకనొక స్టేజ్ అంటే దాని ఫ్లవరింగ్ స్టేజ్ కి ముందు వరకు వచ్చిన తర్వాత కళ్ళ దున్నుకునే దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు అంటే ఎక్కడైతే వేసారో విత్తనాలు అక్కడే పెంచి కళ్ళ దున్నుకునే దాన్ని ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. దీంట్లోనే ఇంకొక టైప్ ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అండ్ పచ్చి రొట్ట విత్తనాలు, జీలుగ, జనుమ ఇలాంటివి దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న కానుగు చెట్ల నుంచి గానీ లేకపోతే గ్లైరిసీడియా చెట్ల నుంచి గానీ కొమ్మలు పట్టుకుని వచ్చి పొలంలో వేసుకొని నీళ్లు పెట్టి దున్నుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ పచ్చి రొట్ట ఎరువు బాగా అంటే మనకి 20-25% ఈ నత్రజన్ ఎరువు గానీ, భాస్వరం ఎరువు గానీ, పొటాషిక్ ఎరువు గానీ ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే రసాయనిక ఎరువులు, యూరియా గానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ లేకపోతే పొటాష్ ఎరువులు గానీ 20-25% ఎప్పుడైతే ఈ పచ్చి రొట్టె ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు అనేది తగ్గించుకోవచ్చు అండి.
0: ప్రధాన ఆహార పంట వరి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు
1: చేస్తుంది.
0: ఈ వరిలో అంటే నాణ్యమైనటువంటి దిగుబడి మనం తీసుకోవాలి అంటే మనం జీవన ఎరువులను కూడా వాడుతూ ఉంటాం కదా మేడం గారిని?
1: అవునండి.
0: ఈ జీవన ఎరువుల్ని ఈ వరి పంటలో ఎలా వాడుకోవాలి?
1: మనకి వరిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవన ఎరువులు ఉన్నాయండి. అందులో ఏంటంటే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, అలాగే పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. ఈ నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుల్ని మనం అజోస్పైరిలం అంటారు. భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా, దాన్ని పిఎస్బి కింద పరిగణిస్తామండి. అలాగే పొటాషియంకి సంబంధించింది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అంటే కేఆర్బి అంటారనమాట. మనకి రసాయనిక ఎరువుల్లో నత్రజని, యూరియా రూపంలో, భాస్వరము, డిఏపి గానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాషియం అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం రసాయనిక ఎరువుల్లో ఇస్తాం. జీవన ఎరువుల్లో ఇప్పుడు నేను చెప్పింది నత్రజని అయితే అజోస్పైరిల్లము, భాస్వరం అయితే పిఎస్బి, పొటాషియం అయితే కేఆర్బి కింద చెప్తామండి. ఇవి మనం ఎట్లా ఉపయోగించుకుంటాము అంటే ఇదివరకు రోజుల్లో పౌడర్ ఫామ్ లో దొరికేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతున్నాయి. అజోస్పైరిల్లం గానీ, పిఎస్బి గానీ, కేఆర్బి గానీ 3 బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్స్ అంటే 500 మిల్లీలీటర్లు ఉంటాయండి ఒక్కొక్క బాటిల్, 3 బాటిల్స్ 10 లీటర్ల నీటిలో కలిపేసుకుని వాటిని మనం 100-200 కిలోలు బాగా చివికిన పశువుల పాడులో కలిపేసుకుని ఆఖరి దుక్కులో గానీ ఆఖరి దమ్ములో గానీ వేసుకుంటే నేలలో సేంద్రియ కార్బనం పెంచడంతో పాటు జీవన ఎరువులు ఈ నత్రజనికి సంబంధించిన గాని, భాస్వరానికి సంబంధించిన గాని, పొటాషియం కి సంబంధించిన గాని 10-20% వరకు మన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటదండి.
0: ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా వేసేటటువంటి ఎరువుల్లో ముఖ్యమైనటువంటి ఎరువు యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఈ యూరియాని ఒక ఎకరాకి ఎంత మోతాదు వాడుకోవాలి, ఏ సమయంలో వేసుకుంటే దాని సామర్థ్యం మెరుగుపడుతుంది అంటారు?
1: ఈ యూరియా 1 ఎకరానికి 78 కిలోలండి 3 సమభాగాలుగా చేసుకుని నాటుకు ముందు గాని లేకపోతే నాటే సమయంలో గాని ఒక భాగం వేసుకుంటారండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఏంటంటే దుబ్బు చేసే దశ అంటారు, అంటే మనకి సుమారుగా దశ 35 రోజులకు ఉంటుందండి, అది 2వ దఫా వేసుకుంటామండి. 3వ దఫ ఏంటంటే మనకి అంకురం దశ అంటారు, అది సుమారుగా మనకి 60 రోజుల దశ ఉంటుంది అంటే చిరుపొట్ట దశ అనమాట. ఇలా దఫాలు వరిగా వేసుకుంటే నత్రజని వినియోగ శాతం కూడా కరెక్ట్ గా మనకి ఆ పోషకం అనేది అందేటట్టు హెల్ప్ అవుతుందండి. బురద పదంలో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పోషకం అన్నది కరెక్ట్ గా మొక్కకు అందేటట్టు హెల్ప్ అవుతుందండి.
0: ఇంకొకటి రసాయన ఎరువుల్లో రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఎరువు భాస్వరం, ఈ ఎరువుని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రూపంలో ఇవ్వాలంటారు?
1: భాస్వరం అనేది సూటి ఎరువుల కింద వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తారండి, అదే కాంప్లెక్స్ ఎరువుల కింద వచ్చేసరికి డిఏపి ఫామ్ కింద ఇస్తారనమాట. భాస్వరం ఎరువు ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు వ్యవస్థ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి

0: పైనే ఉండిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే దీన్ని దఫాలుగా చెప్పకూడదు. అంటే మనకి యూరియా గానీ పొటాష్ గానీ దఫాల్ వైజ్ గా చెప్తాం గానీ భాస్వరం ఎరువు ఏంటంటే ఎప్పుడు ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటే క్రాప్ పీరియడ్ అంతా ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇది వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. ఈ పోషక లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆకులు ముదురాకుగా కనిపించడము, నెమ్మదిగా ఏంటంటే ఆకులు క్రమేపీగా ఓదా రంగులోకి మారిపోతాయి. ఆకుపచ్చ రంగు నుంచి ఓదా రంగుకి మారుతాయి. అంటే ఒక పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అనమాట ఈ భాస్వరం లోపం అన్నది. సో అందుకనే ఏంటంటే ఇది మనకి పైపాటుగా వేసుకునే ఎరువు అయితే కాదు, కంపల్సరీగా ఒకేసారి డీఏపీ గానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటేనే ఆ పోషకం అనేది మొక్కకి అందుబాటులోకి వెళ్తుందండి.
1: కాబట్టి రైతులు తప్పనిసరిగా దీని ఆఖరి దమ్ములోనే వేసుకోవాలంటారు. ఇప్పుడు మనం నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా రైతులు. మనం సాధారణంగా ఈ పొటాషియం ఎరువు ఎందుకు వాడతాం అంటే గింజ బరువు నాణ్యత బాగుండాలంటే వాటి కోసం వాడుతూ ఉంటాం. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ పొటాషియం ఎరువుని ఎలా వాడుకోవాలి?
0: పొటాష్ ఎరువు ఎందుకు వాడాలి అంటే గింజ బరువు రావడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాష్ ఎరువు అన్నది వాడుకోవాలండి. పొటాష్ ఎరువు రైతులు ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ రూపంలో రైతులు వాడాలండి. అది కూడా ఏంటంటే 40 కిలోలు ఒక ఎకరానికి చెప్తాము. బరువు నేలల్లో అయితే ఒకే దఫ ఆఖరి దమ్ములో వేసేసుకోవచ్చు, అదే తేలికపాటి భూముల్లో అయితే 2 దఫాలుగా వేసుకుంటారనమాట. ఒక దఫ ఏంటంటే ఆఖరి దమ్ములో వేసుకుంటాము, ఇంకో దఫ ఇంకో సగం ఏంటంటే మనకి చిరుపొట్ట దశలో వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా రైతు సోదరులు కొంతమంది ఏం చేస్తారంటే అంటే పొటాష్ ఎరువు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఆఖరి దమ్ములో వేసుకుని చిరుపొట్ట దశలో స్కిప్ చేసేస్తున్నారండి. కానీ అలా చేయకూడదండి. కంపల్సరిగా ఏంటంటే మనకి తెలికపాటి నెలలో అయితే 2 దఫాలుగా వాడుకోవాలి, అదే మనకి బరువు నెలల్లో అయితే 1 దఫ 40 కిలోల ఒక ఎకరానికి సరిపోతుందండి. పొటాష్ యొక్క దాని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కాండంలో ఉన్న ఫైబర్ కంటెంట్ అన్నది పెంచుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఆ టైంలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో మేము పొటాష్ వేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పొటాష్ ఎరువు ఏంటంటే కాండంలో ఫైబర్ ని పెంచుతుంది కాబట్టి కాండం పడిపోకుండా ఫైబర్ అన్నది కొంచెం నిటార్గా స్ట్రైట్ గా మొక్క నిలబడి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసుకుంటారో నుంచొని ఉంటుంది, పడిపోకుండా అంటే లార్జ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఇది కంపల్సరిగా గింజ బరువు నాణ్యత మొక్క పడిపోకుండా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ పొటాష్ ఎరువు కంపల్సరిగా రైతు సోదరులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
1: అంటే కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితులు చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. పొటాష్ వేయడం వల్ల చీడపీడలు కూడా తట్టుకునే శక్తి
0: అవునండి. చీడపీడలను కూడా ఇది తట్టుకుంటుంది అండి. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసినప్పుడు ఏంటంటే చీడపీడలు కూడా రాకుండా ఉంటది. అప్పుడు మనకి పురుగు మందు తెగులు మందులు కూడా కొట్టకుండా ఉంటాము. పురుగు తెగులు మందు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకునే వాళ్ళంగా అవుతాం అన్నమాట ఈ పొటాషియం ఎరువు ఉపయోగించడం వల్ల.
1: వెంకటలక్ష్మి గారు, మనం వరి పంటలో నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. వాటిల్లో మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి లోపాల్లో జింక్ ఒకటి ఇనుము ఒకటి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. ఈ వరిలో జింక్ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలి?
0: మనకి జింక్ లోపం అన్నది పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఏంటంటే ఈనలు పాలిపోతున్నట్టు కనిపిస్తుందండి. ఈ లోపం ముఖ్యంగా ఏంటంటే నాటిన 2 నుంచి 4 వారాలు మధ్యలో కనిపిస్తుంది. అవి కూడా ఏంటంటే ఆకులు చివరిలో ముదురుగా ఉండడము, ఆకులు ఇరుపక్కల ఏంటంటే మనకి తుప్పు మచ్చలాగా కనిపించడము, ఆకులు చిన్న చిన్నగా అయిపోయి పెలుసు బారినట్టు అవ్వడం, పంచగానే మనకి ఏదో శబ్దం వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట ఈ జింక్ లోపం వల్ల. దీన్ని మనం సవరించుకోవాలి అంటే ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ ఉపయోగించుకోవాలండి ఒక ఎకరానికి. లేదా పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంటే జింక్ లోపం గనక మనకి పైరు మీద కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక 5 రోజుల వ్యవధిలో ఏంటంటే 2 నుంచి 3 సార్లు అన్నది పిచికారీ చేయాలండి. స్టార్టింగ్ సాగుకు ముందు మనకి ఏమైనా భూసార పరీక్షలు అలాంటివి చేసినప్పుడు మనకి జింక్ లోపం అని తెలిసినప్పుడు అప్పుడు మనం 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి రికమెండేషన్ చేస్తామండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చండి.
1: మరి ఇనుము లోపం వచ్చినప్పుడు అండి?
0: మనకి ఇనుము లోపం ఎలా కనిపిస్తుంది అంటే ఈ లేత చిగురాకులు ఏంటంటే చూడగానే తెల్లగా మనకి కనిపిస్తుంది అంటే అది మనకి ఇనుము లోపం కింద పరిగణిస్తామండి. ఆకులు ఏంటంటే నిర్జీవం అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇనుము లోపం అన్నది వర్షాధారపు నారుమళ్ళు

0: గాని లేకపోతే మట్ట వరి పొలాల్లో గాని ఇలాంటి లోపం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇనుము లోపాన్ని మనం సవరించుకోవడానికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల గ్యాప్ లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఇనుము లోపం అన్నది మనం సవరించుకోవచ్చండి.
1: కొన్ని యాజమాన్య పద్ధతులు మనం సక్రమంగా చేసినప్పటికీ కూడా కలుపు అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ వరిలో కలుపును నివారించుకోవాలంటే ఏ మందులు మనం వాడుకోవాలి?
0: ఎప్పుడు కలుపుని ఏంటంటే మనం 2 నుంచి 3 ఆకుల దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలండి. వెద పద్ధతిలో వెళ్తే విత్తనాలు విత్తిన వెంటనే ఏంటంటే 2 రోజుల లోపల పెండి మిథాలిన్ స్టాంప్ అంటారండి, అది లీటరు, లేదా స్టాంప్ ఎక్స్ట్రా అంటారు, అది 700 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చండి. ఇది 2 రోజుల లోపలే అంటే అటు విత్తనాలు మొలవు అటు కలుపు కూడా మొలవకు మునిపే అనమాట. ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. పెండిమితాలిన్ అయితే 1 లీటర్, స్టాంప్ ఎక్స్ట్రా అయితే 750 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చండి.
1: 3 నుంచి 5 రోజులప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు
0: అంటే వరి, ఈ 3 నుంచి 5 రోజులు అంటే వరి నాటిన సమయం, అంటే వెద పద్ధతి వేరుంటదండి, నాటే పద్ధతి వేరుంటది. వెద పద్ధతి అయితే పెండి మితాలిని చెప్పుకోవచ్చు, అట్లాగే 15 నుంచి 20 రోజుల దశలో బిస్పైర్ ప్యాక్ సోడియం గానీ ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్ 90 గ్రాములు 1 ఎకరానికి అది కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే ఏ టైప్ ఆఫ్ కలుపు కనిపిస్తుంది ప్రధానంగా మనకి పొలంలో, ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఈ బెన్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటలాక్లోర్ కాంబినేషన్ అంటే మనకి లాండాక్స్ పౌడర్ మన ట్రేడ్ నేమ్స్ లో కూడా ఉంటాయండి, అది మనకి 4 కిలోలు 1 ఎకరానికి అది కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు 15 నుంచి 20 రోజుల దశలో కూడా మనకు కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదండి, గడ్డి జాతి అని, వెడల్పాకు అని ఇట్లాంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
0: బిస్పైర్ ప్యాక్ సోడియం అంటారండి దాన్ని, మనకి వ్యాపార నేమ్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయంటే రైతులు మాక్సిమం నామినీ గోల్డ్ అలా అంటారు. అది మనకి 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ గడ్డి జాతి గాని, తుంగ జాతి గాని, అలాగే వెడల్పాకు గాని ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు కలుపు మందులు అనేది మనం కలుపును బట్టి వాడుకోవాలంటున్నారు.
0: అవునండి,
1: 4 రోజుల దగ్గర నుంచి మనకు కలుపు సమస్య అనేది సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు అప్పుడు ఇప్పుడు మన గడ్డి జాతి కలుపు ఉంది అనుకోండి, అప్పుడు ఏది వాడుకోవాలి?
0: మనకి వరి నాటిన 20 నుంచి 25 రోజుల దశలో ఏంటంటే గడ్డి జాతిలో ఓద గనక ఎక్కువగా కనిపిస్తుంది అంటే సెహాలోఫాప్ పీ బ్యూటైల్ అంటారు, అది క్లిన్చర్ అంటారు మనకి ట్రేడ్ నేమ్ లో, అది 400 ml 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఓద అన్నది బాగా కంట్రోల్ అవుతుందండి.
1: మరి వెడల్పాకు ఈ గడ్డి జాతి రెండు ఉంటే
0: మనకి బిస్పైర్ ప్యాక్ సోడియం 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, దీన్ని మార్కెట్ లో మనకి కౌన్సిల్ యాక్టివ్ హర్బిసైడ్ అంటారండి, ఇది 90 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చు.
1: గడ్డి జాతి ఇంకా ఉర్రంకి కూడా వస్తూ ఉంటుంది కదండి, అవి ఉన్నప్పుడు
0: ఫెర్నాక్సీ ప్రాప్ పీ దైల్ అంటారండి దానికి, మనకి మార్కెట్ లో రైస్ స్టార్ గాని ప్యాడీ స్టార్ గాని అంటారు, ఇది మనకి 200 నుంచి 250 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి. గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ 3 కనిపిస్తే మెట్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అంటే మనకు ఆ ట్రేడ్ నేమ్ లో ఆల్మిక్స్ అంటారండి, అది 8 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతంగా ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవి కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు మనం వరి పంటని ఎంత సాధారణంగా వేస్తూ ఉంటాము మన ప్రాంతాల్లో, వరితో పాటు మినుము, పెసర వీటన్నింటినీ కూడా వేస్తూ ఉంటాం అపరాల కింద. మినుములు గనక విత్తన శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా జీవన ఎరువులతోటి ఎలా చేసుకోవాలంటారు?
0: మనకి మినుములో జీవన ఎరువు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటదండి, ఒకప్పుడు పౌడర్ ఫామ్ లో దొరికేది ఇప్పుడు మనకి ద్రవ రూపంలో దొరుకుతుందండి. 100 ml నీటిలో 10 గ్రాముల బెల్లం గాని, పంచదార గాని, లేకపోతే ఏదైనా గింజిపిండి గాని వేసుకుని దాన్ని పాకంలాగా చేసుకోవాలన్నమాట. అంటే 10 నిమిషాలు కొంచెం బాగా వేడి చేసుకుని దాన్ని చల్లార్చుకొని 10 మినిట్స్ చల్లార్చుకొని మనం చేసిన ఆ పాకాన్ని ఈ మినుము విత్తనాలకి చల్లారిన తర్వాత పట్టించుకొని తర్వాత దానికి ఈ రైజోబియం జీవన ఎరువు అని చెప్పాం కదా, అది 1 కిలో విత్తనానికి 10 ml పట్టించేసుకొని ఒక 10 నిమిషాలు ఆరపెట్టుకుని తర్వాత మనం పొలంలో చల్లేయచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమి

0: లో వేసినప్పుడు ఆ విత్తనం అన్నది మొలిచిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనానికి మంచి సత్తువులాగా చేసుకుని, రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే గాలి నుంచి నత్రజని స్థిరీకరిస్తుందండి. మనకి మినుము వేర్లలో ఏంటంటే బుడిపల్లాగా ఉంటాయి, అందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అన్నది ఉంటది. ఎప్పుడైతే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనం శుద్ధి చేయడం వల్ల ఏంటంటే ఆ ఇనాక్యులెంట్స్ అన్నవి ఇంకా ఆ బుడిపల్లో ఆ కల్చర్ అన్నది బాగా ఇంక్రీజ్ అయ్యి నత్రజని పోషకం అన్నది మొక్కకి అందేటట్టు హెల్ప్ అవుతుంది. విత్తనాలు మనకి మొలక వచ్చినాక కూడా మంచి బలము చేస్తుంది అన్నమాట ఈ జీవన ఎరువు. ఇలాంటివి కంపల్సరిగా మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మనకి విత్తనం రావడం అవుతుంది. ఈ జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటదండి.
1: ఇప్పుడు మినుములో ఎలా అయితే చేసుకున్నాం విత్తన శుద్ధి అనేది, పెసర్లో కూడా ఇదే పద్ధతి కదండి?
0: అవునండి, పెసర్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు.
1: అయితే మన ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉంది, వరి మాగాణంలో ఈ మినుము పెసర్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎరువులు అనేది ఎలా వేయాలి పంటలకి?
0: మనకి వరి మాగాని మినుము అంటే మనకి మినుములకు గానీ పెసర్లకు గానీ మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మినుము అన్నది బోనస్ క్రాప్ రైతులకి, అంటే వరిలో వేసిన అవే ఎరువులు మళ్ళీ నెక్స్ట్ మినుము పంటకు అన్నది ఉపయోగపడుతుందండి. దానికి మళ్ళీ సపరేట్ గా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి.
1: మరి ఈ పంటలో కలుపు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: వీటిల్లో మనకి అంటే మినుములో మనకి కలుపు విత్తిన వెంటనే ఈ పెండి మితాలిన్ వాడుకోవచ్చు అండి, ఒక లీటర్ ఒక ఎకరానికి. లేకపోతే స్టాంప్ ఎక్స్ట్రా 750 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్లు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి మినుములో ఏంటంటే 20 నుంచి 25 రోజుల దశలో కూడా అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అంటారు, ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు ఇలాంటి గనక మనకు కనిపిస్తే ఇమజిత పైర్ పర్స్యూట్ ఆ కెమికల్ కొట్టుకోవచ్చు. లేకపోతే ఫ్యూజిఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే బంగారు తీగను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఏంటంటే నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉంటేనే మనకి ఈ కలుపు మందులు పనితీరు పనిచేస్తుంది. అట్లాగే మనకి కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా 2 ఆకుల దశలోనే కొట్టుకోవాలి. అంటే మరి కలుపు రొట్టలాగా చేసినప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కలుపు మందులు కొడతాము కంట్రోల్ అవుతాయి అని కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి 2 ఆకుల స్టేజ్లోనే కొట్టుకోవాలి. కలుపు 2 ఆకులు ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అనేవి కంపల్సరిగా వాడుకుంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కలుపుని అనగదొక్కుని పైరు ఎదిగిపోతుందండి. ఏదైనా 30 రోజుల దాసు లోపల కలుపు మందులు అన్నవి కొట్టుకోవాలండి మినుములు.
1: కాబట్టి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు అన్ని కూడా రైతులు గనక చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పంటల్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు?
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే

0: 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 70% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్, దీంతో పాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పి విజయ గారు.
3: నమస్కారం అండి.
2: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 ని 5 గా డివైడ్ చేసి 5 లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటం అంటే ఫుడ్

0: స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెను ఉంటుంది, మెను ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనులతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం, అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము, అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ రేట్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాందోళ్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి. గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి. అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక, ఇట్లా

0: అవన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు. వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తా.
1: తప్పకుండా అండి. ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కప్రం 101.5 FM.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా సినిమా పాట మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా విద్యా సమాచారం వింటారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ యువిహెచ్ఎస్సీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు వివరాలు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశాలు 2026-27 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన ఇంటరు లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైపరీ జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. 12 సంవత్సరాల ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చదివినవారు ఈ కోర్సుకు అర్హులు కారు. డిసెంబర్ 31 నాటికి అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా drntr.uhsap.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, drntr.uhsap.in. ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్

కమిషన్ 1748 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఇండియా మెట్రియలాజికల్ డిపార్ట్మెంట్ IMD, ఇండియా మెట్రియలాజికల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు జూనియర్ ఇంజనీర్, మొత్తం ఖాళీల సంఖ్య 1748 ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితర విభాగాలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా లేదా బిఎస్సి, బిఈ, బీటెక్ విభాగంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం, సిఎస్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్లో ఉత్తీర్ణతతో పాటు విభాగాన్ని బట్టి ఉద్యోగ అనుభవం ఉండాలి. ఆగస్టు 1, 2026 నాటికి పోస్టు లేదా డిపార్ట్మెంట్ను బట్టి 30 నుంచి 32 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నెలకు జీతం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం చూసినట్టయితే పేపర్ 1 CBT, ఇందులో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 2 గంటలు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు 100 మార్కులు నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 CBT చూసినట్టయితే సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం మార్కులు 300 కాగా సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి పేపర్ 2లో 1 మార్కు కోత విధిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము 100 రూపాయలు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 2 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఉంటుంది. సెప్టెంబర్ 23 రాత్రి 11 గంటల వరకు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అవుతుందన్నమాట. అప్పటి వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ssc.government.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, ssc.government.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది, అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

మీరింతవరకు విన్న ఈ పాట F2 చిత్రం కోసం సాగర్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం బాలాజీ. కార్యక్రమంలో మీరిప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు గురించి.

ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు సంతోషపురం. పేరు సంతోషపురమే గాని అక్కడి ప్రతి కుటుంబం జీవితంలో చిన్న చిన్న సమస్యలున్నాయి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి, కుమార్తె సీత, కుమారుడు రాజు. ఇదే అతని ప్రపంచం. ఒకరోజు ఉదయం పొలానికి బయలుదేరుతున్న రామయ్యను చూసి లక్ష్మి అడిగింది. లక్ష్మి తన భర్త రామయ్యతో ఇలా అంటుంది, ఏమండి ఈ మధ్య ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు, ఏమైంది? అప్పుడు రామయ్య తన భార్య లక్ష్మితో ఇలా అంటున్నాడు, ఏముంటుంది లక్ష్మి, విత్తనాలు, ఎరువులు, పంట ఖర్చులు అన్నీ పెరుగుతున్నాయి. పంట బాగా పండితే పర్వాలేదు, ప్రకృతి సహకరించకపోతే పరిస్థితి కష్టమే. అంతలో అక్కడికి వచ్చిన రామయ్య యొక్క స్నేహితుడు శంకర్ ఈ మాట విన్నాడు. శంకర్ తన మిత్రుడు రామయ్యతో ఇలా అంటున్నాడు, రామయ్య ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది, నీకు వాటి గురించి తెలుసా? అప్పుడు రామయ్య తన మిత్రుడు శంకర్తో ఇలా అంటున్నాడు, పథకాల కొన్ని పేర్లు విన్నాను గాని అవి మనకు ఎలా ఉపయోగపడతాయో తెలియదు. అప్పుడు తన స్నేహితుడు రామయ్యతో శంకర్ ఇలా అంటున్నాడు, అదే మన సమస్య, పథకాలుండటం మాత్రమే కాదు వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. రైతులకు అండగా ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ పిఎం కిసాన్ ముఖ్యమైనది. అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే పంటలకు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర కారణాల వల్ల నష్టం కలిగించినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు రామయ్య తన మిత్రుడు శంకర్తో, అంటే రైతు కష్టపడటంతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. అప్పుడు అంటున్నాడు శంకర్ తన మిత్రుడు రామయ్యతో, అవును, అయితే ప్రతి పథకానికి అర్హతలు నిబంధనలు ఉంటాయి, అందుకే అధికారిక సమాచారం తెలుసుకోవాలి. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఇక రామయ్య కుమార్తె సీత విషయానికి వస్తే, సీతకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ ఉన్నత చదువుల గురించి ఆలోచించినప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమెను కొంత ఆందోళనకు గురిచేసేది. ఇప్పుడు సీత వాళ్ళ నాన్న రామయ్యతో ఇలా అంటుంది, నాన్న నేను ఇంకా బాగా చదవాలి, కానీ చదువుకు అయ్యే ఖర్చుల గురించి నాకు భయంగా ఉంది. ఇప్పుడు అంటున్నాడు రామయ్య తన కూతురు సీతతో, నువ్వు చదువు గురించి ఆలోచించు అమ్మా, మనం మార్గం చూసుకుందాం, ఏదొక మార్గం. విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వాలు వివిధ స్కాలర్షిప్లు, విద్యా సహాయ పథకాలు అందిస్తున్నాయి. అర్హతలు పథకాన్ని బట్టి మారుతాయి. ఇప్పుడు శంకర్, రామయ్య యొక్క మిత్రుడు శంకర్ రామయ్య కూతురు సీతతో ఇలా అంటున్నాడు. సీత, నీ పాఠశాల లేదా కళాశాలల్లో లభించే స్కాలర్షిప్ల గురించి అడుగు. అధికారిక పోర్టల్స్లో కూడా సమాచారం తెలుసుకో. ఇప్పుడు శంకర్ గారితో సీత అంటుంది, అంటే సమాచారం తెలుసుకుంటే చదువుకు అందుబాటులో ఉన్న సహాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నమాట అంకుల్. ఇప్పుడు తెలుసుకుందాం మహిళలకు కొత్త అవకాశాలు ఉన్నాయి వాటి గురించి. ఇక లక్ష్మి గురించి చూద్దాం. ఆమెకు వంట బాగా వచ్చేది. ఇంట్లో తయారు చేసే పచ్చళ్ళు, పిండి వంటలు అమ్మితే ఎలా ఉంటుందో అని చాలా కాలంగా ఆలోచిస్తుంది. ఒకరోజు తన స్నేహితురాలు సావిత్రితో మాట్లాడింది. లక్ష్మి తన స్నేహితురాలు సావిత్రితో ఇలా అంటుంది, నేను కూడా ఏదైనా పని ప్రారంభించాలనుకుంటున్నాను. అప్పుడు అంటుంది సావిత్రి తన మిత్రురాలు లక్ష్మితో, ఎందుకు ఆలస్యం? స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు కలిసి పొదుపు చేసుకుంటూ చిన్న వ్యాపారాలకు రుణాలు, శిక్షణ వంటి అవకాశాలు పొందుతున్నారు. మన గ్రామంలోని సంఘం గురించి తెలుసుకుందాం. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయ సంఘాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సూక్ష్మ వ్యాపారాలకు సంబంధించిన పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం అందించే ప్రతి పథకం అందరికీ ఒకే విధంగా వర్తించదు. కాబట్టి అర్హత, వయస్సు, ఆదాయం, వృత్తి వంటి నిబంధనలను తప్పకుండా పరిశీలించాలి.

రామయ్య కుటుంబానికి మరో పెద్ద కళ ఉంది, అది సొంత ఇల్లు కట్టుకోవటం. దేశంలో అర్హత ఉన్న కుటుంబాలకు గృహ నిర్మాణం లేదా గృహ సహాయం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి, రామయ్య అంటున్నాడు తన మిత్రుడు శంకర్తో. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు శంకర్, పిల్లల భవిష్యత్తుకు భరోసా. అప్పుడు తన మిత్రుడు రామయ్యతో శంకర్ ఇలా అంటున్నాడు, అందుకే నీ ప్రాంతంలో అమలవుతున్న గృహ పథకం గురించి గ్రామ సచివాలయం లేదా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకో. ఇప్పుడు బ్యాంకింగ్, బీమా, భవిష్యత్ గురించి తెలుసుకుందాం. ఒకరోజు శంకర్ మరో ముఖ్యమైన విషయం చెప్పాడు తన మిత్రుడు రామయ్యతో. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సురక్షితంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడు అంటున్నాడు తన మిత్రుడు శంకర్తో రామయ్య, అది ఎలా? అప్పుడు అంటున్నాడు శంకర్ తన మిత్రుడు రామయ్యతో, బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అంటే ప్రభుత్వ పథకాల లక్ష్యం కేవలం తక్షణ సహాయం మాత్రమే కాదు, ఆర్థిక భద్రత, ఉపాధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక భద్రత వంటి అనేక రంగాల్లో ప్రజలకు అవకాశాలు కల్పించడం కూడా. ఒక ముఖ్యమైన జాగ్రత్త వినండి శ్రోతలారా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ప్రభుత్వ పథకం పేరుతో కొంతమంది మోసాలు చేసే అవకాశం ఉంది. అప్పుడు శంకర్ అంటున్నాడు తన మిత్రుడు రామయ్య కుటుంబంతో, ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు పంపండి, మీకు ప్రభుత్వ పథకం ఇప్పిస్తాం అంటే వెంటనే నమ్మకండి. అప్పుడు రామయ్య తన మిత్రుడు శంకర్తో ఇలా మాట్లాడుతున్నాడు, అయితే ఏం చేయాలి? శంకర్ తన మిత్రుడు రామయ్యతో ఇలా అంటున్నాడు, సంబంధిత ప్రభుత్వ కార్యాలయం

అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక హెల్ప్లైన్ ద్వారా వివరాలు నిర్ధారించుకోవాలి. అవును శ్రోతలారా, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. పథకానికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి.

కొన్ని నెలలు గడిచాయి. రామయ్య తనకు వర్తించే రైతు పథకాల గురించి తెలుసుకున్నాడు. ఆ పథకాల వల్లే వచ్చే లబ్ధి పొందాడు. సీత తనకు అందుబాటులో ఉన్న విద్యా సహాయాల గురించి తెలుసుకుని చదువును కొనసాగించింది. లక్ష్మి మహిళల స్వయం సహాయక సంఘంలో చేరి తన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక సాయంత్రం కుటుంబం అంతా ఇంటి ముందు కూర్చుంది. అప్పుడు రామయ్య కుమారుడు రాజు వాళ్ళ నాన్నతో ఇలా అంటున్నాడు, నానా మన కుటుంబంలో ఇన్ని మార్పులు ఎలా వచ్చాయి? రామయ్య నవ్వుతూ, ఒక విషయం తెలుసుకున్నాం బాబు. అప్పుడు రాజు వాళ్ళ నాన్నతో రామయ్యతో ఇలా అంటున్నాడు, ఏమిటది నాన్నా? అప్పుడు రామయ్య అంటున్నాడు కుటుంబ సభ్యులతో, ప్రభుత్వం అందించే అవకాశాల గురించి తెలుసుకోవటం కూడా మన బాధ్యతే అని. అప్పుడు లక్ష్మి అంటుంది తన కుటుంబ సభ్యులతో, సమాచారం తెలిసినప్పుడు అవకాశం కనిపిస్తుంది. సీత అంటుంది, రామయ్య కూతురు సీత అంటుంది తన కుటుంబ సభ్యులతో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు భవిష్యత్ మారుతుంది.

శ్రోతలారా, మన దేశంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. రైతుకు వ్యవసాయంలో తోడ్పాటు, విద్యార్థికి చదువులో ప్రోత్సాహం, మహిళకు ఆర్థిక సాధికారత, కుటుంబానికి సామాజిక భద్రత, యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఇలా ప్రతి రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను తెలుసుకోవటం మనందరి బాధ్యత.

పథకం తెలుసుకోండి, అర్హత తెలుసుకోండి, అధికారిక సమాచారాన్ని నమ్మండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ పథకం ఒక సహాయం మాత్రమే కాదు, సరైన వ్యక్తి చేతిలో అది ఒక కొత్త అవకాశానికి నాంది. ఇదే సందేశంతో మన గ్రామం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి.

మీరింత సమాచారం విన్నందుకు శ్రోతలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి సమాచారం తెలుసుకున్నారు. ఈనాటి

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని

0: ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిల్మురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపీ సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగరేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగారు ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందో ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైస్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణదీప్ జైస్వాల్ వివరిస్తూ,
2: द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी. जब ब्रिक्स के लिए वहां आएंगे, कौन कौन सा द्विपक्षीय वार्ता किस समय होगा, इसके बारे में आपको विस्तृत जानकारी भी दी जाएगी ताकि आप लोग प्रेस के माध्यम से उसको कवर कर सकते हैं. जहां तक रशिया और यूक्रेन के जो संघर्ष चल रही है उसकी बारे बात है, ये मुद्दा भी बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा.
0: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్

0: అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పథకాలు సాధించింది. పురుషుల జట్లు 2 స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పథకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పథక విజేత హర్వీందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పథకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పథకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు, అతిలేఖ సుందరి చిత్రం కోసం SP శైలజ మరియు బృందం పాడినటువంటి పాట వింటారు.

తదుపరి మీరు వింటున్న పాట వసంతం. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం కులశేఖర్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బాస్ చిత్రం కోసం కృష్ణకుమార్ కొన్నాథ్ సునీత పాడినటువంటి పాట వింటారు. సంగీత

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట సాంబా చిత్రం కోసం టిప్పు చిత్రపాడినటువంటి పాట.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

వరల్డ్ ఇన్ నెక్స్ట్ 1 or 2 డికేడ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్, వీ నీడ్ టు క్రియేట్ అ బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండ్ ఎట్

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు గూఢాచారి 116. పాట పేరు ఎర్రఎర్రని బుగ్గల మీద మసైతే అనేటువంటి పాట. పాడినవారు ఘంటసాల గారు, సుశీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం ఆమేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూర్ కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్, బాబు అకేలా, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సన్నత్ఉల్లా, మహమ్మద్ రజక్, మహమ్మద్ సుబాన్, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

తదుపరి చిత్రం పేరు చిరంజీవులు, పాట పేరు కనుపాప కరువాయని. పాడినవారు ఘంటసాల గారు, పీలీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల్ నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, విమల్ శ్రీనివాస్. వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి. కనుపాప కరువాయనే అనేటువంటి పాట.

అనంతరం చిత్రం పేరు మనసులంతా ఒక్కటే. పాడినవారు ముత్యాలు. పాట పేరు వినండి, సారీ, పాట పేరు ముత్యాలు వస్తావా అనేటువంటి పాట. ఈ పాట పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్, పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

0: వచ్చాను వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాదే వయారి వస్తాను వస్తావా అడిగింది ఇస్తావా
1: మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తదుపరి మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు ప్రజారాజ్యం. పాట పేరు గోపాలుడు వచ్చే గోపమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో అనేటువంటి పాట. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిషా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా. వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని సంతోషించండి.

తదుపరి చిత్రం పేరు తక్కరి దొంగ చక్కని చుక్క. పాట పేరు కలలు కనే కమ్మని చిన్నారి. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు. మరి ఈ పాటను కోరినవారు తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా గారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కొరుకునేటువంటి కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు కిక్ 2. రవితేజ నటించినటువంటి చిత్రం కిక్ 2, పాట పేరు కిక్. పాడినవారు సింహ స్ఫూర్తి, కోరినవారు అనంతపురం జిల్లా అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుంచి బొజ్జప్ప గారి రాజశేఖర్, వీరి భార్య సుజాత, వీరి కూతురు సూర్యదర్శిని, మరి రాజశేఖర్ గారి అమ్మ శివలింగమ్మ, నాన్న పెద్ద ఆంజనేయులు, అవ్వ వన్నమ్మ, తాత హనుమంతప్ప, రాజశేఖర్ గారి అక్క మారిని రాజమ్మ, బావ మారిని కృష్ణ, రాజశేఖర్ గారి మేనల్లుడు గజేంద్ర, గజేంద్ర భార్య చైతన్య, గజేంద్ర చైతన్యుల కొడుకు హర్ష, కూతురు అష్మిత, రాజశేఖర్ గారి అక్క మనవడు కరుణాకర్, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

మీరింతవరకు గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు

బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రహ్లాద చరిత్ర హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. కథకులు మడమల రాంబాబు. వినండి ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మధుర గీతాలు, పాత సినిమా పాటలు వింటారు. ముందుగా భక్త ప్రహ్లాద చిత్రం కోసం. పి సుశీల గారు ఆలపించినటువంటి పాట వింటారు.

తదుపరి పాట మంచి కుటుంబం చిత్రం కోసం కేజే యేసుదాసు, పి సుశీల, ఎస్ జానకి పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం ఆరుద్ర.

0: ఇంకో ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ థై బెంట్ ఆఫ్ లవ్ బి ఆనరబుల్, థై పర్పస్ మ్యారేజ్, సెండ్ మీ వర్డ్ టుమారో.

0: ఒక్కైనా పోరాదా, నిన్న రాత్రి నిన్ను చూసి కల్లో నా పిల్ల.
1: సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల గారు, పిసిశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు గారు, సాహిత్యం ఆత్రేయ గారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు పాత సినిమా పాటలు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మనసులు మమతలు చిత్రం కోసం పి సుశీల గారు ఆలపించినటువంటి పాట వింటారు.

శ్రీకృష్ణ సత్య చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎస్ జానకి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం పెండాల గారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

తదుపరి భూ కైలాస్ చిత్రం కోసం ఘంటసాల గారు ఆలపించిన పాట వింటారు. సంగీతం ఆర్ సుదర్శనం మరియు ఆర్ గోవర్ధనం.

తదుపరి భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఆలపించిన పాట వింటారు. సంగీతం పి ఆదినారాయణరావు గారు, సాహిత్యం దేవులపల్లి గారు.

కనకదుర్గ పూజ మహిమ చిత్రం కోసం ఘంటసాల గారు, ఎస్ రాజ్యలక్ష్మి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర గారు, సాహిత్యం జికే మూర్తి గారు

తర్వాత మీరు వినబోతున్న పాట సతీ సావిత్రి. చిత్రం కోసం పి సుశీల గారు, ఎల్ఆర్ ఐశ్వరి గారు మరియు బృందం పాడినటువంటి పాట. సంగీతం పెండ్యాల గారు, సాహిత్యం కొసరాజు గారు.

0: మీరింతవరకు మధుర గీతాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే